ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం

రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై మాసం 1వ తేదీ బుధవారం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 53 నిమిషాలు.

వందనంలో క్షేత్రదర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీనబాంధవ. మరి ఈరోజు క్షేత్రదర్శినిలో మనం ఛాయా సోమేశ్వరాలయం, నల్లగొండలోని పానగల్లులో వెలిసిన ఛాయా సోమేశ్వరాలయ విశేషాలను తెలుసుకుందాం. మరి ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశిష్టమైన దర్శనాలు మనకు దొరుకుతూ ఉంటాయి. మరి ప్రఖ్యాత శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఛాయా సోమేశ్వరాలయం. మరి పురాణాల ప్రకారం పరమేశ్వరుడు మనందరికీ ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. హైందవ సాంప్రదాయం ప్రకారం ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలను దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు అనేది, మోక్షాన్ని పొందుతారు అనేది, ఇంకా జ్యోతిర్లింగం కాకపోయినా వాటితో సమానమైన శైవక్షేత్రాలను దర్శించుకున్నా కూడా సకల పాపాలు తొలగుతాయి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి అలాంటి ఆధ్యాత్మిక కేంద్రంగా, అలాంటి శైవక్షేత్రంగా మనందరికీ ప్రసిద్ధి చెందినటువంటి ఛాయా సోమేశ్వరాలయ విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం. వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

క్షేత్రదర్శినిలో మనం ఛాయా సోమేశ్వర ఆలయ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభువైన ఉదయభానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ ఆలయం త్రికూట ఆలయంగా 3 గర్భాలయాలతో ప్రసిద్ధి పొందింది. ఛాయా సోమేశ్వర ఆలయాన్ని త్రికూట ఆలయం అని కూడా అంటారు. మరి ఇక్కడ ఒక అద్భుతం ఉంది, అది ఏంటి అంటే ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం వెనుక సూర్యుని కిరణాలతో సంబంధం లేకుండా లింగం ఆకారంలో నీడ మనకు దర్శనమిస్తూనే ఉంటుంది. ఇది ఎలా ప్రత్యక్షంగా కనిపిస్తుందనేది ఇప్పటికీ అంతుచిక్కని వాస్తుశాస్త్ర గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది ఈ ఆలయం. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వెంటనే ఉండండి. ఇది ఆకాశవాణి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: పానగల్లులోని ఛాయా సోమేశ్వరాలయ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. త్రికూటాలయంలోని మూడు గర్భగుడులు ఒకే రీతిగా ఉంటాయి. అయితే పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపించడాన్ని భక్తులంతా దేవుడి మాయగా నమ్ముతారు. ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి గర్భగుడిలో పడే నీడకు సూర్యుడి కాంతితో పని లేకుండా పగటి వేళల్లో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా నిర్మించినట్లు అందరూ అనుకుంటారు. అయితే ఈ నీడ ఎలా ఏర్పడుతుంది అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని ఒక మిస్టరీనే. మరి ఈ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్చనలు హారతులు జరుగుతూనే ఉంటాయి. సోమవారం శివుడికి అభిషేకం జరుగుతుంది. ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే మాఘమాసం శ్రావణమాసం కార్తీక మాసంలో ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఇక మహాశివరాత్రి పర్వదినం రోజు మహాశివుడికి రుద్రాభిషేకాలు అన్నాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం నెల రోజులు దీపాల కాంతులతో ఆలయం వెలుగుతూనే ఉంటుందట. మరి ఈ క్షేత్రానికి హైదరాబాద్ మహానగరం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండలోని పానగల్లో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి ఛాయా సోమేశ్వరాలయం చేరుకోవడానికి రైలు బస్సు సేవలు అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఇది ఛాయా సోమేశ్వరాలయ విశేషం. వింటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: What is the other name of surface antigen? Guys, it is going to be the

0: వేటూరి సుందరరామూర్తి రచన, మను చిత్ర ఆలపించిన ఇళయరాజ సంగీత సారథ్యంలోని కిల్లర్ సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM Rainbow 101.9.
1: హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి హెల్దీ మార్నింగ్స్లో మనం ఖచ్చితంగా ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత అయినా కూడా మనం

ఆరోగ్యంగా ఉండడమే అసలైన సంపద కదా. మరి అలాంటి విషయాల గురించి తెలుసుకునే ముందు అవయవాల ఆరోగ్యానికి, మరి జీర్ణక్రియకి, శ్వాసకోశ పనితీరుకి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనందరికీ కూడా యోగా అనేది అత్యద్భుతమైనటువంటి ఒక వరం. క్రమం తప్పకుండా యోగా చేయడం మనందరికీ కూడా ఎంతో ఆరోగ్యదాయకం. మరి వాటిలో కూడా మెయిన్ ముఖ్యంగా మనకు కొన్ని ఆసనాలు మన అవయవాలని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తాయి, వాటిని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. అట్లీస్ట్ పర్ డే మనము ఒక 30 మినిట్స్ యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. దాంట్లో ముందు మనం నేర్చుకోవాల్సిన ఆసనం వజ్రాసనం. మరి దీన్ని తిన్న వెంటనే చేయగలిగే ఏకైక ఆసనం ఇది. జీర్ణక్రియను మెరుగుపరచడం అండ్ అసిడిటీని తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందట. ఏది తిన్నా ఆరోగ్యంగా అరిగించుకునే శక్తి ఉంటేనే మిగతా అవయవాలన్నింటికీ కూడా అది శ్రేయస్కరం. ఏమంటారు? మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటనే ఉండండి. ఇది FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జే దీన బాంధవతో. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆసనాలు అవయవాలకు ఉపయోగపడే అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం బాగా ప్రతిరోజు చేయాల్సిన ఆసనాల్లో వజ్రాసనం గురించి మాట్లాడుకున్నాం. భుజంగ ఆసనం ఇదేంటి అంటే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి పొట్టలోని అవయవాలకి మంచి మసాజ్ని అందిస్తుందట. ఇంకా జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది. మరి బాలాసనం నాడీ వ్యవస్థను ప్రశాంత పరిచి పొట్ట భాగంలోని అవయవాలను ఉత్తేజపరుస్తుందట. మరి మనం ఖచ్చితంగా రోజులో కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యం కోసం పట్టించుకోకపోతే మనం ఎక్కువ సమయం ఆరోగ్యం కోసం హాస్పిటల్లో పెట్టాల్సిన అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఏమంటారు వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చారు.

7:34 స్టూడియో క్లాక్ లో టైం. హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఆసనాలు ఏంటి, ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. తాడాసనం

పడతాయి అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. తాడాసనం శరీరానికి మంచి స్ట్రెచ్ ఇచ్చి ఇంకా రక్త ప్రసరణను ఇది మెరుగుపరుస్తుందట. సేతుబంధనాసనం, దీన్ని చేయడం వల్ల మనకేంటి అంటే గుండెకు మంచిది, ఇంకా థైరాయిడ్ గ్రంథిని ఇది నియంత్రిస్తుందట. కూర్చొని చేసే ఆసనాలను సులభంగా నేర్చుకోవడానికి, వాటి ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి మనకు కొంత టైం అవసరం. ఎందుకు అంటే ఏం చేస్తే ఏదవుతుంది, దేనివల్ల ఆరోగ్యానికి ఉపయోగం ఉంది ఏంటి అని ఖచ్చితంగా చదువుకొని చూస్తూ చేయాలి. ఇంకా ఒకప్పుడు కంటే కూడా ఇప్పుడు మనకున్న సోషల్ మాధ్యమాల జ్ఞానం నిజంగా మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ఎన్నో వందల వేల వీడియోస్ మనకి సోషల్ మాధ్యమాల్లో లభ్యమవుతున్నాయి. మనం ప్రశాంతంగా కూర్చొని రోజుకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం టైం కేటాయించుకోకపోతే నిజంగా మనం ఇబ్బందుల పాలే అవుతాం. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సీతారామశాస్త్రి రచన ప్రేమించుకుందాంరా సినిమా కోసం మహేష్ సంగీత సారథ్యంలోని ఒక అద్భుతమైన గీతం విన్నారు.

0: FM Rainbow 101.9.
1: సెవెన్ 7:45 స్టూడియో క్లాక్లో టైం. హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం. మనందరి కంటికి కనపడే దేవుళ్ళు డాక్టర్లు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం క్రమం తప్పకుండా పాటించవలసిన నియమాలని మనకు గుర్తు చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే లక్ష్యంతో ప్రతినిత్యం పనిచేస్తూ ఎలాంటి అనారోగ్య సమస్య అయినా దానికి కావలసిన పరిస్థితులు, దాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితులు, దాని నుంచి బయటపడేసే పరిస్థితులని వాళ్ళన్నీ చేర్చుకొని, వాళ్ళన్నీ నేర్చుకొని మన దగ్గరికి వచ్చి మనల్ని పూర్తి ఆరోగ్యవంతులుగా తయారు చేయడానికి అహర్నిశలు కష్టపడే డాక్టర్లకి మనం శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చల్లగా ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మనందరినీ ఆరోగ్యంగా చూసుకోవడానికి ఆ భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఎప్పుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏమంటారు వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ ఎజెష్కియన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలనే భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయానం వాణిజ్య సేవలను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. రైతు భరోసాను 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విడతతో కలిపి 36,000 కోట్ల రూపాయలు అవుతుందని నిన్న సాయంత్రం జరిగిన రైతు భరోసా సభలో అన్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ని ఇప్పటివరకు దీనికోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలియజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన కొనసాగిస్తుందని, కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యను పట్టించుకోవడం కన్నా ఢిల్లీ పెద్దలను సంతోషపెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ విబిజీరామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవి వెంటనే నుంచి అమల్లోకి వస్తాయి. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీ అమర్నాథ్ ష్రైన్ బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ జెండా ఊపి ప్రారంభిస్తారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. హిమాలయాల్లో 3,880 అడుగుల ఎత్తున ఉన్న స్వయంభూ అయిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వార్షికంగా యాత్రికులు అక్కడికి తరలివెడతారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ 10:00 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 9 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: 8:11 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జూలై 1వ తారీఖు నుండి జూలై 7వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా వన మహోత్సవ్ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇది వ్యక్తులు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అందరూ కూడా చెట్లను పెంచాలి. ఆ చెట్లు మన పురో అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి అనేది అందరి మాట. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చెప్పే వాళ్ళందరూ కూడా మనం ఊరికే చెప్తే వినమనో లేకపోతే ఖచ్చితంగా అవగాహన కల్పించాలనో ఒక బర్త్డే రోజో పెళ్లి రోజో లేదంటే ఏదైనా ఒక మంచి తేదీని నిర్ణయించుకొని చెట్లను నాటుతూ వెళ్ళాలి అని చెప్తూనే ఉంటారు. ఎందుకు అంటే అవి లేకుంటే మన ఏమంటారు మనగడే లేదన్నమాట. ఏమంటారు వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడిన నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తెమింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఒకసారి ఈరోజు నగరంలో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ గురించి తెలుసుకున్నట్టయితే, వైద్య రంగంలో దశాబ్దాల కాలంగా సేవలు అందించినటువంటి సీనియర్ డాక్టర్లకి జీవన్ రక్షక్ పేరిట పురస్కారాలు రవీంద్ర భారతిలో ఈ మధ్యాహ్నం ఉన్నాయి. ఎవరెవరు ఏంటి ఏదైనా డాక్టర్ల గురించి అక్కడ కార్యక్రమాల గురించి ఆసక్తిగా ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడొచ్చు. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం సరిగ్గా 8:41:50 పరిగెడుతోంది. నేను ఆర్జే దీని బాంధవ. మరి లామాఖాన్లో ఈ సాయంత్రం 7:00 ప్రివ్యూ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ బైసికిల్ థీవ్స్ అని ఒక మంచి ప్రోగ్రాం జరుగుతోంది. ఇక్కడ ఏంటి అంటే సైకిల్తో యాత్రలు చేసిన వాళ్ళ విశేషాలు అండ్ సైకిల్తో వాళ్ళు చూసిన బార్డర్స్, సైకిల్తో వాళ్ళు చేసిన విన్యాసాలు ఇలాంటివన్నీ కూడా అక్కడ మంచి స్క్రీనింగ్ జరుగుతోంది. ఈవినింగ్ టైం ఎవరైనా ఫ్రీగా ఉండి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం సరిగ్గా 8:56. మరి హైదరాబాద్లో ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. శ్రీనిధి యూనివర్సిటీ T20 క్రికెట్ మ్యాచ్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అద్భుతంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడొచ్చు. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ తార్నాకాలోని పరిశోధనా సంస్థ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై నిన్న సమీక్ష నిర్వహించారు. హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ ధరలకే భూమి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఏరోస్పేస్ రక్షణ రంగాలకు తెలంగాణ సరికొత్త గ్లోబల్ హబ్గా మారిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సదస్సులకు సంబంధించి ఏరోమాట్ హైదరాబాద్ 2026ను నిన్న మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నిన్న రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె రామకృష్ణారావు పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమ్మలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేశ్వర్లో నిర్వహించిన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారతదేశంలో ఆమె పర్యటించడం ఇదే మొదటిసారి. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నారు. సమాజంలో ప్రాణదాతలుగా నిలిచే వైద్యుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. భారత్లో ఈ దినోత్సవాన్ని 1991 నుంచి అధికారికంగా పాటిస్తున్నారు. బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

0: FM Rainbow 101.9.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీని బాంధవ. స్టూడియో క్లాక్లో టైం సరిగ్గా 9:12 అవుతోంది. కార్పొరేట్ కార్నివాల్ అనే ఎగ్జిబిషన్ కోకాపేటలో జరుగుతోంది. ఇక్కడ కావలసిన అన్ని ఏమంటారు వస్తువులని మనం అక్కడ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఎవరైనా కోకాపేట దగ్గరికి వెళ్తే గనక ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు తీసుకోండి. వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏంది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: FM Rainbow 101.9
1: 9:23 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి వర్షాకాలం ఆరంభమైంది. బయట పిల్లల్ని ప్రత్యేకంగా స్కూల్కి పంపించేటప్పుడు ఒక గొడుగు ఇప్పించి పంపించండి. అండ్ వాళ్ళకి జాగ్రత్తగా చెప్పండి, వాటర్లో ఆడడం కానీ లేదంటే వర్షం వస్తుందని ఆటో దగ్గరికి రావడమో, బస్ దగ్గరికి రావడమో, అండ్ వాళ్ళ వ్యాన్ దగ్గరికి రావడమో, ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే అనారోగ్యాలు తెచ్చుకోవద్దు అని మాటి మాటికి వాళ్ళకి చెప్పి హెచ్చరించండి. అది చాలా అవసరం. ఏమంటారు వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్ కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్.

0: వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: FM Rainbow 101.9
1: 9:36 స్టూడియో క్లాక్లో టైం. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. కొత్త చదువుల శ్రీకారం ఇంకా ఫుల్గా పట్టాలు ఎక్కేసింది. కొంచెం మనం ఇప్పటి నుండే కొంచెం పిల్లలకి గైడెన్స్ ఇస్తూ ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ టైం స్పెండ్ చేయాలి, ఏ విషయాల పట్ల అవగాహన అవసరం, అండ్ మనం ఎలా షెడ్యూల్ వేసుకుంటే క్లాస్లో చాలా చక్కగా రాణించగలుగుతాము, అండ్ వాటికి కావలసిన పరిస్థితులను ఎలా కలగజేసుకోవాలి, ఇట్లాంటి అంశాలను పిల్లలతో ఎప్పటికప్పుడు చర్చించి దానికి తగిన సూచనలు సలహాలు మీరు ఇస్తూ వాళ్ళని మంచి మార్గంలో పంపిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న ఆశయాల వైపు పిల్లల నడవడిక జరుగుతుంది. అండ్ మనం ఏదైతే అనుకొని వాటిని అనుసరించకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేసి పిల్లల మీద రుద్దేసి వాళ్ళని తిట్టడం, కొట్టడం, బెదిరించడం లాంటివి చేసి వచ్చిన రిజల్ట్ను బట్టి కోపతాపాల కన్నా ఇప్పటి నుండే ఖచ్చితంగా ఒక షెడ్యూల్ మనం వేసుకొని వెళ్ళడం అనేది బెటర్. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అవును బాస్, రోడ్డు మీద మీరు ఒక్కడు మాత్రమే ప్రయాణించట్లేదు, మీతో పాటు అందరూ ఉన్నారు. ఇదంతా మన కుటుంబం. మనం ఆనందంగా ఉంటే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఆనందంగా ఉంచాలి అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. వీలైనంతగా మనం ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండే పరిస్థితులు ఏం చేస్తే బెటర్ అనేది ఒకటికి రెండు సార్లు 100 సార్లు ఆలోచించుకోవడం బెటర్. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: నైన్ 9:55 స్టూడియో క్లాక్లో టైం. మరి బై బై చెప్పేస్తున్నాడు దీని బాంధవ. వచ్చే వారం మరో షోలో కలుసుకుందాం. వింటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9.

అభివృద్ధి శాఖ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 రూపాయలు కేటాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. విద్యార్థుల కోసం భారతి ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తానని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. పశ్చిమాసియాల కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూప్టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనలో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ రెడ్కో మార్పులు చేసింది. గతంలో తొలిసారి పథకం కింద 1500 పాఠశాలలపైన సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశం ఇవ్వగా జాప్యం జరిగిందని, దీన్ని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది. ప్రముఖ సినీ నాటకరంగ ప్రముఖులు విజయ్ మెహతా నిన్న రాత్రి ముంబైలో అంత నివాసంలో 92వ వయసులో కనుమూశారు. ఆమె ప్రయోగాత్మక మరాఠీ నాటకరంగ మార్గదర్శకుల్లో ఒకరు. బాయిగా ముద్దుగా పిలుచుకునే విజయ మెహతా రంగాయన్ అనే నాటక బృందం ద్వారా మరాఠీ రంగస్థల కళకు ఒక కొత్త నాటక భాషను, తాజా దృక్కోణాలను, ప్రపంచవ్యాప్త పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని పరిచయం చేశారు. ఈరోజు జాతీయ సీఏ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో పార్లమెంట్ చట్టం ద్వారా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంలో, ఆర్థిక పారదర్శకతను కాపాడడంలో కార్పొరేట్ పాలనలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈవేళ నుండి భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో అమలుకు వస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి హామీని చేయి చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణ

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి

తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
3: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
0: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
1: And where do we taste all these?
3: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
0: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
2: Jashne Hyderabad, savor the city's soul.
4: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి

0: గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టీ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టీ హైదరాబాద్ జోన్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్టీ హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టీ కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టీ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టీ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టీ హైదరాబాద్ జోన్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించాయి. కొత్త ధరలు ఈ వేళ అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలియజేసింది. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, ఆహార పానీయాల వ్యాపారంలో ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఈ వేళ జైపూర్లో ప్రారంభమవుతుంది. రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, రాజస్థాన్ ప్రభుత్వం సమిష్టిగా నిర్వహిస్తున్నాయి. బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే అన్ని ఏసీ, స్లీపర్, నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లను భారీగా పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. బెంగళూరులో మెజెస్టిక్, యశ్వంత్పూర్, ఎలక్ట్రానిక్ సిటీ, మడివాళ హెబ్బాళ్, ఎయిర్పోర్ట్, టోల్ ప్లాజా వంటి ప్రధాన ప్రాంతాల్లో కొత్త స్టాప్లు అందుబాటులోకి తెచ్చారు. అలాగే హైదరాబాద్లో MGBS, ఆరాంఘడ్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన కూడా

కేంద్రాలలో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు దిగేందుకు వీలు కల్పించారు. హైదరాబాద్ పతబస్తీ పరిధిలోని చిత్రేనాకా నుంచి కందికల్ గేట్ ఫ్లైఓవర్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నందువల్ల ఈవేళ నుంచి పనులు పూర్తయినంత వరకు ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక ప్రయాణికుల కోసం ఐఆర్టీసీ 2 భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్ల పర్యటనలను ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటిది బాబా వైద్యనాథంతో కూడిన అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కాగా, రెండవది అరుణాచలంతో కూడిన దివ్య దక్షిణ యాత్ర. ఈ 2 టూరిస్ట్ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఐఆర్సీటీసీ పూర్తి ఉచిత శాఖాహార భోజనం, ప్రయాణ బీమా, రైల్లో ప్రత్యేక భద్రత, టూర్ మేనేజర్ల సేవలు అందిస్తుంది. వచ్చే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ వైపు ముందుకు సాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ సహా మరిన్ని రాష్ట్రాల్లో ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చని తెలియజేసింది. ఈరోజు అంతర్జాతీయ జోక్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించి మనసును తేలికపరచడంలో, అందరిలో నవ్వులు పోయించడంలో జోక్స్ పోషించే ప్రాముఖ్యత గుర్తించడానికి ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు. నవ్వడం అనేది శరీరానికి మంచి వ్యాయామం. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆకాశవాణి శ్రోతలకు జోక్ దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

Tabak,

0: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటది.
2: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9. మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలాయ్,
2: Hyderabad is a grand buffet.
3: And every dish has a story waiting to be told.
2: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
3: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
2: It's not

0: హలో లిజనర్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 108.9. ఈరోజు జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మనం వైద్య వృత్తిలో ఉన్న ఎంతోమందిని డాక్టర్స్ని సెలబ్రేట్ చేసుకుందాం. మరి డాక్టర్స్ డే గురించి ఈ సంవత్సరం థీమ్ బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ టు ద ప్రొఫెషనల్స్ హూ ఆర్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్, వారి జాగ్రత్త గురించి కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఈ సంవత్సరం థీమ్ చెప్తోంది. అలాగే మనతో మాట్లాడడానికి డాక్టర్ నీలపట్ల సుధీర్, ప్రముఖ ఆక్యుపంచర్ స్పెషలిస్ట్, లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సుధీర్ గారు నమస్తే అండి.
1: నమస్తే అండి. నమస్తే
0: సార్. ముఖ్యంగా ముందుగా మీకు ఆకాశవాణి తరపున డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం డాక్టర్స్ డే థీమ్ వచ్చేసి బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్ వార్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. సో మీరు యాజ్ అ డాక్టర్ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఆక్యుపంచర్ స్పెషలిస్ట్గా ఉన్నారు, ఎంతోమందిని పేషెంట్స్ని ట్రీట్ చేశారు. సో మీరేం చెప్పదలుచుకున్నారు సార్?
1: ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు అండి. డాక్టర్స్ డే సందర్భంగా నేను మెడికల్ డాక్టర్గా స్టార్ చేస్తున్న జర్నీ, అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ నేను అక్యుపంక్చర్ ప్రాక్టీస్ చేసి అక్యుపంక్చర్ నేర్చుకుని అక్యుపంక్చర్ ప్రాక్టీస్లోకి వచ్చాను. సో మెడికల్ డాక్టర్గా ఉన్నప్పుడు కొన్ని అంటే కొన్ని లిమిటేషన్స్ కనిపించాయి నాకు మెడికల్ సిస్టంలో, అలోపతి సిస్టంలో. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి నేను ప్రాణశక్తితో మీద ఆధారపడి ఉన్న ఈ అక్యుపంక్చర్ థెరపీని దాని గురించి విశిష్టత తెలుసుకొని దాని గురించి కొంచెం విపులంగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయగా అది దాంట్లో నుంచి మనకి చాలా మంచి రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయింది. సో అక్కడ ఉన్న లూప్ హోల్స్ అన్ని మనం కవర్ చేస్తూ ట్రీట్ చేయగలిగినాం కనుక మనం క్రానిక్ డిసార్డర్స్ లో ఎంతో మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగినాం. ఇఫ్ నాట్ లాంగ్ లాస్టింగ్, అంటే పూర్తి కంప్లీట్ క్యూర్ చేయలేని కేసెస్ లో అట్లీస్ట్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇచ్చినాం, అండ్ మెనీ కేసెస్ మనం క్యూర్ చేయగలిగినాం. సో ఇదంతా కూడా ఈ ట్రాన్స్మిషన్ కూడా అంతా కూడా మనకి ఒక మెడికల్ డాక్టర్ గా నేను అబ్జర్వ్ చేసి మెడికల్ కాలేజ్ లో 5 ఇయర్స్ థియరీ చదువుతాం మేము, తర్వాత థియరీ అండ్ ప్రాక్టికల్స్ నేర్చుకుంటాం, హౌస్ సర్జన్సీ చేస్తాం. హౌస్ సర్జన్సీ చేసే పాటికి ఇవన్నీ నాకు కాంక్రీట్ అయిన ఐడియాస్. సో ఐడియాస్ ప్రకారం నేను ఇంకా వేరే థెరపీకి కూడా నేను ఆప్ట్ చేసి కాంబినేషన్ లో చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ అనేది అవసరం అండి. ఏ సైన్స్ కూడా కంప్లీట్ 100% కాదు. సో ఇంటిగ్రేట్ చేసి మనం ట్రీట్ చేయగలిగితే పేషెంట్ కి బెనిఫిట్. ఒక్కొక్క సైన్స్ లో ఒక గొప్పతనం ఉండొచ్చు, ఆ గొప్పతనం మనం పాస్ చేసి అల్టిమేట్లీ పేషెంట్ కి ఇఫ్ నాట్ క్యూర్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అయినా ఇవ్వగలగాల. సో వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత నేను ఆ దృక్పథంతో పనిచేస్తున్నాను. బట్ ఇనిషియలీ ఇది ఈ ట్రాన్స్మిషన్ రావడానికి ఈ వేరే థెరపీ నేను అడాప్ట్ చేసుకున్నప్పుడు దేర్ ఆర్ సో మెనీ క్రిటిసిజమ్స్, అంటే డాక్టర్ గా చేసి మళ్ళీ యాక్టివ్ ఫంక్షన్ రావడం ఏంటి అది ఇది అని చెప్పి చాలా మంది మెడికల్ డాక్టర్స్ కూడా మళ్ళీ తర్వాత సొసైటీలో చాలా మంది కూడా అంటే వాళ్ళకి దీని విశిష్టత తెలియదు కనుక నేను మాట్లాడినారు. ఏదైనా కానీ అలోపతి లో ఒక పెద్ద బ్రాడ్ మైండ్ తో మనం ఆలోచిస్తే కనుక సరే మనం విపులంగా నేర్చుకుంటాం, సైన్స్ బాగా క్షుణ్ణంగా చదువుతాము, బట్ అల్టిమేట్లీ ఇఫ్ వి కెనాట్ గివ్ కంప్లీట్ రిజల్ట్స్ ఫర్ క్రానిక్ డిసార్డర్స్ మనం వై నాట్ టు టేకప్ ఈ ప్రో నేచర్ థెరపీస్ అని
0: హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలంటారు మీరు.
1: ఉండాలండి. అండ్ అందుకనే నేను ఏమంటానంటే టుడేస్ డిమాండ్ ఏంటంటే ఓన్లీ మెడికల్ సిస్టమ్, ఒక అలోపతి కాకుండా, ఒక హోమియోపతి కాకుండా, ఒక ఆయుర్వేదిక్ కాకుండా ఇంటిగ్రేటెడ్ థెరపీస్ నేర్పించే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ కావాలండి. సో బేసికలీ అనాటమీ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయడానికి మనకు అన్ని థెరపీస్ గురించి అవగాహన రావాలి. కొంచెం కొంచెంగా మనం స్టడీ చేసి ఉండాలి, అట్లీస్ట్ 6 to 8 మంత్స్ అయినా మనం ఈచ్ అంటే ఈచ్ సిస్టమ్ కి మనం దాని బేసిక్స్ అయినా తెలుసుకుని ఉంటే అప్పుడు క్రిటిసైజ్ చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఆ సైన్స్ యొక్క విశిష్టత తెలుస్తుంది కనుక. అండ్ దాంట్లో ఎవరెవరికి ఇష్టం ఉంది, సపోజ్ వేరే వాళ్ళకి ఒక హోమియోపతి ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి ఆయుర్వేదిక్ ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి అక్యుపంక్చర్ ఇష్టం ఉండొచ్చు.

0: ఉండొచ్చు, ఇంకొకరికి అలోపతిలోనే ఇంకా ఫర్దర్ గా ముందు పోవాలని ఇష్టం ఉండొచ్చు. అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో దీన్ని పీజీస్ కూడా మనం కేటాయించగలిగితే కనుక, అంటే బేసిక్ లెవెల్లో అన్ని సైన్సెస్ ఇంటిగ్రేట్ చేస్తూ దీంట్లోనే ఇంకా ఫర్దర్ గా చదవాలనుకున్న వాళ్ళకి ఇంకా డీటెయిల్ గా మనం ఎండీ కోర్సెస్ అట్లా జాయిన్ స్టార్ట్ చేయగలిగితే ఈ మెడికల్ సిస్టమ్ అనేది చాలా ప్రక్షాళన జరుగుతుందని నేను అనుకుంటున్నానండి. సో మీరు అన్నట్టుగా ఈ థీమ్ లో ప్రకారం యాక్చువల్లీ డాక్టర్స్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్సే, దే విల్ బి వర్కింగ్. అంటే అసలు మెడికల్ కాలేజ్ లో ఎంటర్ అవ్వడానికే వాళ్ళు ఎంతో అహర్నిశలు కృషి చేస్తారు, వాళ్ళ వెనకాల ఎంతో అంటే కృషి ఉంటది. మళ్ళీ 5 ఇయర్స్ కంప్లీట్ చేసి తర్వాత ప్రాక్టీస్ లోకి వచ్చి పేషెంట్స్ చూసుకుంటూ ఇదంతా కూడా వాళ్ళ హెల్త్ కాన్షియస్ లేకుండా పేషెంట్స్ వాళ్ళ టైం డెడికేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకోకుండా ఎన్నోసార్లు ఆ పేషెంట్స్ కి కేటాయించాల్సి వస్తుంది టైం. ఈ ప్రొఫెషన్ అట్లాంటిది. సో ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం అంటే ఆ పేషెంట్స్ ఎట్లాగూ మనకి మనం వాళ్ళకి మంచి చేస్తా ఉంటే వాళ్ళ దీవెనలు ఉంటాయి, కానీ అట్ ద సేమ్ టైం ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ వాళ్ళ హెల్త్ గురించి కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించేటట్టుగా చేయడం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచితే కనుక రియల్ గా మేము డాక్టర్స్ గా ఇంకా చాలా అంటే హెల్దీ ఉంటే కనుక మేము ఇంకా చాలా మందికి
1: ఎక్కువ సర్వీస్ ఇవ్వగలుగుతారు,
0: ఎక్కువ సర్వీస్ ఇవ్వగలుగుతాం, చాలా సంవత్సరాలు సర్వీస్ ఇవ్వగలుగుతాం.
1: అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. మరొకసారి మీకు రేడియో తరపున, ఆకాశవాణి తరపున, ఎఫ్ఎం రెయిన్బో ఛానల్ తరపున డాక్టర్స్ డే శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.
0: థ్యాంక్ యూ.
2: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: హలో లిజనర్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మనం పలువురు డాక్టర్స్తో మాట్లాడుతున్నాము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి పెద్ది శ్రీధర్ రెడ్డి గారు, ప్రముఖ హృదయ రోగ నిపుణులు, కార్డియాలజిస్ట్, లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి.
1: నమస్తే సార్. నమస్తే, హ్యాపీ డాక్టర్స్ డే.
0: మీకు కూడా సార్ ఆకాశవాణి తరపున, ఎఫ్ఎం రెయిన్బో ఛానల్ తరపున డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలు
0: సార్, ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. సో థీమ్ గురించి కానీ జనరల్ గానీ మీరు ఏమైనా మాట్లాడాలని కూడా మాట్లాడచ్చు
1: సార్. ఒకటి ఇప్పుడు అంటే మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ గా అందరూ ఇప్పుడు మళ్ళీ మనకు బేసిక్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క 35-40 ఇయర్స్ వచ్చిన వాళ్ళు, ఎబో 35-40 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి మినిమం బేసిక్ టెస్ట్లు, కొలెస్ట్రాల్ ఒకటి, షుగర్ ఒకటి, హిమోగ్లోబిన్ ఒకటి, కిడ్నీ, ఎందుకంటే కిడ్నీ సంబంధించిన వ్యాధులు కూడా చాలా ఎక్కువ అయిపోయినవి, క్యాన్సర్లు కూడా చాలా ఎక్కువ అటువి ఎలాగో ఉన్నవి. సో వీటికి మెయిన్ బేసిక్ ఒక ఈసీజీ ఒకటి. ఈ బేసిక్ ప్రతి ఒక్కరు ఒక 35-40 ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు, ఇప్పుడు 30 ఎబో ఇస్ బెటర్. ఇంకా ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు చాలా యంగ్ ఏజ్ లో

0: ఎందుకు హార్ట్ అటాక్ రావడం చనిపోవడం జరుగుతుంది యంగ్ పీపుల్ కూడా. సో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే బేసిక్ చాలా ఖర్చు చేస్తుంటారు, మనీ చాలా ఎంతో ఖర్చు చేస్తుంటారు, కానీ దీని దగ్గర మనకు హెల్త్ దగ్గర మనకు టెస్ట్ చేయించుకోమన్న దగ్గర మాత్రం వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. మొత్తం కొడితే మనకు 500 to 1000 rupees కావు అన్ని కలిపి బేసిక్ గా. ఇప్పుడు మనకు తెలంగాణ డయాగ్నోస్ కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నవి, అక్కడ చాలా అంత ఫ్రీగా చేస్తున్నారు. ఒకటే విజ్ఞప్తి ఆకాశవాణి ద్వారా ప్రజలందరికీ చెప్పేది అంటే ఒకటి, సో బేసిక్ టెస్ట్ చేయించుకోమని చెప్పండి బేసిక్ అందరికి. సో ఎవ్రీ 6 months కోసారన్నా జనరల్ గా ఒక ఫిజిషియన్ ఫ్యామిలీ ఫిజిషియన్ కలిసి వాళ్ళ యొక్క హెల్త్ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకుంటే దాదాపు మన ఈ వచ్చే ముందు ముందు ఈ కమ్యూనికబుల్స్ కానీ ఈ హార్ట్ అటాక్స్ కానీ క్యాన్సర్లు కానీ నిరోధించవచ్చు.
1: బాగుంది సార్. అయితే ఎవరైతే మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నారో వారి ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ గురించి ఏమంటారు
0: సార్? ఇప్పుడు జనరల్గా డాక్టర్స్ కి చాలా స్ట్రెస్ ఉంటుంది సార్. మనం అనుకుంటాం కానీ ఇప్పుడు పేషెంట్స్ వెయిటింగ్ చేస్తున్నా అని ఆపరేషన్ తర్వాత కూడా ఆపరేషన్ చేసి కూడా ఇంటికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ పరిగెత్తుకు రావడం అవన్నీ స్ట్రెస్ సార్. టైం కు మనకు పేషెంట్ వెయిట్ చేసినప్పుడు కూడా అయ్యో వెయిట్ చేస్తున్నారు అనే ఒక టెన్షన్ బాగా ఉంటుంది డాక్టర్స్ కి బాగా. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పేషెంట్ ప్రొసీజర్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ ఇంటికి పోయేంత వరకు కూడా టెన్షన్ ఉంటుంది. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు కూడా అయ్యో పేషెంట్ కి ఏమన్నా మళ్ళీ కాంప్లికేషన్ వచ్చినా అనే టెన్షన్ ఒకటి. ఈ స్ట్రెస్ ఎక్కువ సార్ జనరల్ గా, వాళ్ళకి నిద్ర తక్కువ ఉంటుంది మెయిన్ ప్రాబ్లం. మోస్ట్లీ ఇప్పుడు ఈ ఒక్కటి వాళ్ళకు కూడా ఏంటంటే మామూలుగా డాక్టర్లకు చాలా మందికి డాక్టర్లు బ్యాడ్ పేషెంట్ అంటారు. ఎందుకంటే వాళ్ళు జనరల్ గా తెలుసు ఉన్నా గానీ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ వాళ్ళు బయటికి జనరల్ గా
1: చెప్పారు,
0: వాళ్ళు ఓన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు చెప్పుకుంటూ బయటకి చెప్తాయో నేను పేషెంట్ అవునా అని అదొక ఇదొకటి ఇనిహిబిషన్ ఉంటుంది డాక్టర్లకి. ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా మెయిన్ అందరికి డాక్టర్లు ఇప్పుడు డాక్టర్లు బాగుంటేనే పేషెంట్లు బాగుంటారు సార్. సో ఈవెన్ మాకు కూడా నాకు చాలా మంది నాకు పేషెంట్లు కొంతమంది సార్ మీరు బాగుండాలి మీ ఆరోగ్యం బాగుండాలి అంటారు. అంటే ఆ వర్డ్స్ మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.
1: మంచి మాట,
0: అంటే మన గురించి కూడా వారు ఆలోచిస్తారు అనేది ఉంటారు కదా సార్, దట్ హ్యాపీనెస్ ఇస్ వెరీ
1: వెరీ ఇంపార్టెంట్.
0: సో అందరు డాక్టర్లు కూడా మెయిన్ గా వాళ్ళు కూడా మెయిన్ గా రెగ్యులర్ గా చెక్ చేయించుకుంటూ, కానీ డాక్టర్లు ఏంటంటే మెయిన్ గా టైం వాళ్ళకు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం అవన్నీ వాళ్ళు కూడా కొద్దిగా టైం కేటాయించాలి. అదొకటి. ఇప్పుడు మనకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఒకటి టైమింగ్ ఒక 6 days a week కానీ అట్లా కొంత టైం పెట్టాలి, టైం ఫ్రేమ్ పెడితే. ఇప్పుడు అమెరికా ఉన్న యూకేలలో టైం ఫ్రేమ్ ఉంటుంది, అంటే 48 hours పని చేయాలని. ఇక్కడ కూడా కొద్దిగా డాక్టర్లకు రెస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏమైందంటే సండే రోజు కూడా అడుగుతారు చాలా మంది, సండే కూడా కొంతమంది అడుగుతారు క్లినిక్ ఉంటుందా సార్ పని చేయగలరా. మనకు కూడా ఒక రోజు ఒక మినిమం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో చిల్డ్రన్ తో అనేది ఉంటుంది కదా, వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యం మెయిన్ గా. ప్రెసెంట్ గా డాక్టర్ డే నాడు ఒకటి ఏంటంటే డాక్టర్స్ ఇంపార్టెంట్ గా టెస్ట్ చేయించుకోమని చెప్పు మనం.
1: బాగుంది, మంచి మాట. బాగుంది సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్. మరొకసారి మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ సార్, హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ సార్.
2: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.
5: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
6: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
7: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
5: History,
6: art,
5: literature,
6: tourism,
5: cinema,
6: culture,
5: all woven together in one vibrant hour. Telangana,
6: the voice of our home state.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం.

0: ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రిమ్యూనరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండిగా అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచి రా

0: మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
0: ఓ అవునా.
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
0: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
1: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేస్తారు జష్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్తో. ఫుడ్, ఆహారం మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం బయట ఫుడ్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మన సెలెక్టివ్ హోటల్స్ని చూసుకొని తినడం అనేది హైదరాబాద్లో చాలా చాలా ముఖ్యం. ఎందుకు అంటే మరి ఎక్కువ డబ్బులు సంపాదించడానికి తక్కువ పెట్టుబడి పెట్టడం ఇది అలవాటు అయిపోయింది. సో మరి అలాంటి ప్లేస్లలో మరి ఫుడ్ అవాయిడ్ చేయడమే మంచిది. సో టీ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ మరి హైదరాబాద్లో ఎప్పటికప్పుడు మరి ఇప్పుడు తనిఖీలు బాగా జరుగుతున్నాయి. సో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా మరి ఇలా కల్తీ చేస్తున్న వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. అలాగే మరి మనకి నార్మల్గా ఫుడ్ దొరికే ప్రదేశాలతో పాటు ఆర్గానిక్ ఫుడ్ దొరికే ప్రదేశాలు కూడా ఇప్పుడు హైదరాబాద్లో అక్కడక్కడ చాలా కనిపిస్తున్నాయి. సో మరి ఆర్గానిక్ ఫుడ్కి మన హైదరాబాద్లో కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ఆసక్తి చూపిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు అండ్ వివిధ రకాల డైట్స్ ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మరి ఈ ఆర్గానిక్ ఫుడ్కి హోటల్స్ కూడా మరి మనకి అందుబాటులోకి వచ్చేసాయి. హైదరాబాద్లో ఎక్కడెక్కడ మరి ఆర్గానిక్ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి, మరి ఈ ఆర్గానిక్ ఫుడ్ని అందించే హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి,

జస్ని హైదరాబాద్లో మరి ఈ 2-3 మధ్య తెలుసుకుందాం. స్టూడియోలో టైం 2 గంటల 3 నిమిషాలు దాటి 52 సెకండ్లు.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో రాజేష్తో. హైదరాబాద్ లో ఆర్గానిక్ ఫుడ్స్ దొరికే ప్రదేశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నల్లకుంట అండ్ కాచిగూడ ప్రాంతాల్లో మరి ఈ ఆర్గానిక్ ఫుడ్ మనకి అందుబాటులో ఉంది. ముఖ్యంగా నల్లకుంట మెయిన్ రోడ్లో చాలా రకాలైన ఆర్గానిక్ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ హోటల్స్ రాత్రి 11 గంటల వరకు కూడా తెరిచి ఉంటాయి. కాకపోతే కొన్ని రకాల ఫుడ్స్ తినటం అలవాటు లేని వారికి మరి అంత తొందరగా ఈ ఆర్గానిక్ ఫుడ్ ఇష్టం ఏర్పడదు అండ్ రుచిగా కూడా అనిపించదు. సో నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా వెజ్ రెస్టారెంట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి నల్లకుంట మెయిన్ రోడ్లో. సో మరి వెజిటేరియన్స్ కూడా మరి ఆర్గానిక్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు. సో మీరు ఆర్గానిక్ ఫుడ్ అలవాటు ఇప్పుడిప్పుడే చేసుకున్నట్టయితే ఎక్కడ తిన్నా కూడా మరి ఆర్గానిక్ ఫుడ్ అంత రుచిగా అనిపించదు కొందరికి. సో కొద్ది రోజులు అలవాటు అయిన తర్వాత మరి దాన్ని వదలని

ఎందుకంటే అది తింటున్న కొద్దికి మనకి ఆర్గానిక్ ఫుడ్ మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ కూడా మనకి రోజు రోజు మనకు అర్థమైపోతాయి. సో మరి నల్లకుంట అండ్ కాచిగూడ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు మరి ఆర్గానిక్ ఫుడ్ మనకు అందుబాటులో లేదని అనుకోకుండా మరి ఇక్కడ హోటల్స్లో అందుబాటులో ఉంటాయి. సో అక్కడ తినొచ్చు లేదు అన్న కూడా మీరు సొంతగా ప్రిపేర్ చేసుకొని కూడా తినొచ్చు. రైట్, ఆ స్టూడియోలో టైం 2:14 దాటి 16 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అని మాట్లాడుకుంటున్నాం. దోమలగూడ ప్రాంతంలో కూడా లోయర్ ట్యాంక్ బ్యాండ్ ఆ ప్రాంతంలో మరి ఆర్గానిక్ ఫుడ్ అందుబాటులో ఉంది. ఇక్కడ మాత్రం టైమింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం అందుబాటులో ఉంటుంది. ఇవి స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఘీ విషయంలో మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అండ్ పాలతో చేసిన ఆహార పదార్థాలు, కౌ మిల్క్తో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ హోటల్స్లో కొన్ని

0: ఏంటి అని అంటే ప్రత్యేకమైన ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏంటి అంటే సేవాభావంతో, అంటే ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో వీళ్ళు దీన్ని నడుపుతున్నారు. అండ్ ఫుడ్ కూడా మరి మంచి ఫుడ్ అందిస్తారు. సో ముఖ్యంగా విద్యార్థులకు ప్రత్యేకంగా వాళ్ళకి ఈ ఫుడ్ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళు పెట్టడం కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తే ఫస్ట్ స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి చెప్తారు. అండ్ బోర్డ్స్ కూడా పెట్టే హోటల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అదేంటంటే స్టూడెంట్స్కి ఫస్ట్ అంటే ఈ ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, గ్రూప్ ప్రిపరేషన్ అట్లాంటి వాటి కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్లకు ఆ ఫుడ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇక్కడ మరి ఆర్గానిక్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆర్గానిక్ ఫుడ్ తయారీకి సంబంధించిన మెలకువలు కూడా వీళ్ళు ఇక్కడ మనకి అందిస్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఎప్పుడైనా వెళ్తే మరి ఆర్గానిక్ ఫుడ్ టేస్ట్ చూసే ప్రయత్నం చేయండి.
1: Hey, very hungry. What's special today?
2: Biryani, kebabs, haleem. But wait, there's more.
1: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city. And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. మిర్జాది కూడా హైదరాబాద్ లో కూడా ఆర్గానిక్ ఫుడ్ అందుబాటులో ఉంది. ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి మొదలవుతుంది ఆర్గానిక్ స్టూడియో అని పేరు

పెట్టి మరి ప్రజలకు ఆర్గానిక్ ఫుడ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ ఎవరైనా మరి మిర్జాదిగూడలో ఉన్నట్టయితే మరి ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. సో మరి టేస్ట్ చేయొచ్చు. సో ఇంకా ఎక్కడెక్కడ మనకి హైదరాబాద్లో ఆర్గానిక్ ఫుడ్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. 2-3 మధ్య వింటూనే ఉండండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. ఆర్గానిక్ ఫుడ్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. ఆర్గానిక్ రెస్టారెంట్స్ కూడా మనకి హైదరాబాద్ లో అందుబాటులో వచ్చేసాయి. అది మరి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా మరి ఆర్గానిక్ రెస్టారెంట్స్ ఉన్నాయి. రాత్రి 11 గంటల వరకు కూడా అవి తెరిచి ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండే ప్లేస్ అని కూడా చెప్పొచ్చు.

జూబ్లీ హిల్స్ ముఖ్యంగా రిచ్ పీపుల్ ఉండే ప్రాంతం కాబట్టి మరి రిచ్ పీపుల్ కూడా మరి ఒక టైం అనేది ఉండదు వాళ్ళకి, మరి తిరగడంలో అలసిపోతూ ఉంటారు అండ్ వారికి రాగానే మరి ఫుడ్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి మరి జూబ్లీ హిల్స్లో ఆర్గానిక్ ఫుడ్ అందుబాటులో ఉండటం అనేది వాళ్ళకి సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. సో మరి వాళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా కూడా మరి ఆర్గానిక్ ఫుడ్ టేస్ట్ చేయాలన్నా ఆర్ రెగ్యులర్గా మరి ఇదే తినాలి అని అనుకున్నా కూడా మరి వారికి ఆర్గానిక్ ఫుడ్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. ఇంకా మరి హైదరాబాద్లో శ్రీ లక్ష్మీనగర్ కాలనీ మణికొండలో కూడా ఆర్గానిక్ ఫుడ్ అందుబాటులో ఉంది. ఇక్కడ సినిమా రంగానికి చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మరి నాణ్యత ఫుడ్ విషయంలో మంచి ఫుడ్ కావాలి అనుకునే వాళ్ళకి మరి ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ అందుబాటులో ఉంది. సో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మరి ఆర్గానిక్ ఫుడ్ మనకి చాలా మేలు చేస్తుందనే విషయం మనం చాలా వరకు తెలుసుకుని ఉన్నాం మీడియా ద్వారా కానీ పత్రికల్లో కానీ. ఆర్గానిక్ ఫుడ్ ఇంపార్టెన్స్ చాలామంది చెప్తున్నారు కాబట్టి సో మరి మణికొండ ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫుడ్ అందుబాటులో ఉంది. అక్కడ తినడం లేదా మరి ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించిన అవేర్నెస్ తెలుసుకొని మరి మంచి ఫుడ్ తినే ప్రయత్నం చేయండి. సో మరి వీటితో పాటు ఇంకా చాలా ప్లేసెస్లో కూడా మనకి హైదరాబాద్లో ఆర్గానిక్ ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. అండ్ మిల్లెట్ ఫుడ్ ఇప్పుడు చాలా మనం ఎక్కువగా వింటున్న మాట మిల్లెట్స్ చిరుధాన్యాలు. సో ఈ చిరుధాన్యాలతో చేసిన ఫుడ్ కూడా మనకి అందుబాటులో ఉంది. మిల్లెట్ ఉప్మా అని, మిల్లెట్స్ రోటీ అని, ఇంకా మిల్లెట్ రైస్ అంటే అన్ని రకాలైన మిల్లెట్స్తో కూడా రైస్ చేస్తున్నారు. తర్వాత లిక్విడ్ మిల్లెట్ జావా ఇట్లాంటివన్నీ కూడా మనకి అందుబాటులో వచ్చేసాయి కాబట్టి సో మరి ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే మరి ఇప్పుడు అవకాశం చాలా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి అందరూ ఆర్గానిక్ ఫుడ్ ఆర్ మిల్లెట్ని చూస్ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. రైట్, స్టూడియోలో టైం 2:57 దాటి 16 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.
1: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖాభివృద్దిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారతదేశంలో ఆమెకిది మొదటి అధికారిక పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ చట్టం 2025 ఈరోజు నుండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకొచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరం 125 రోజుల వేతన ఉపాధికి హామీనిచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ది శాఖ పేర్కొంది. తెలంగాణ రక్షణ సేన పేరు మార్పు ఉండదని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పార్టీ పేరుపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పేరు అంశంలో ఈసీ ప్రక్రియ కొనసాగుతోందని కవిత వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు దేశంలోనే తొలిసారిగా ఒకే రోగికి ఒకేసారి 5 అవయవాలను మార్పిడి చేసి చరిత్ర సృష్టించారు. సిరిసిల్లకు చెందిన ఒక యువకుడికి 36 గంటల పాటు నిరంతరాయంగా శస్త్రచికిత్స చేసి కడుపు, ప్యాంక్రియాస్, చిన్న పెద్ద పేగులను మార్చారు. ఈ అరుదైన విజయంపై ఆరోగ్యమంత్రి దామోదర రాజనరసింహ హర్షం వ్యక్తం చేశారు. మేజర్ జనరల్ జి శ్రీనివాస్ విఎస్ఎం 2026 జూలై 1న తెలంగాణ అండ్ ఆంధ్ర సబేరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన యుద్ధ స్మారకం వద్ద వీరులకు నివాళులర్పించారు. సైనిక్ స్కూల్ కోరుకొండ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ 1990లో రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో చేరారు. పురుషుల క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్స్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్?

0: ఫాస్ట్గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు డబుల్ కమిటాలోకి మీ రాజేష్తో. ఈరోజు ఎస్బీఐ ఫౌండేషన్ డే. మరి ఎస్బీఐ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సో ఎస్బీఐ ప్రజలకు అందిస్తున్న సేవలు మనం మరవలేనివి. సో ఎన్నో రకాలైన స్కీమ్స్, ఎన్నో రకమైన లోన్స్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎస్బీఐ. 1955 జూలై 1 ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అంతకుముందు మరి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉండింది. సో 1955 జూలై 1 మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎదిగింది. ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తూ మరి బలపడుతూ ఇంకా మరిన్ని కొత్త కొత్త స్కీమ్స్ని ఏర్పాటు చేయడం, తర్వాత పేద ప్రజలకు మరి ఎన్నో రకాలైనటువంటి లోన్స్ని ఏర్పాటు చేసి మరి వారిని ఆదుకునేందుకు ఎప్పుడు ముందుంటుంది ఎస్బీఐ. సో ఇది ఎస్బీఐకి సంబంధించిన, ఫౌండేషన్కి సంబంధించిన వివరాలు.
0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమీటా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు మనం జిఎస్టీ డే కూడా జరుపుకుంటున్నాం. 2017 జూలై 1 భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చిన రోజు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే పేరుతో మరి ఈరోజు మనం జిఎస్టీ డేని మనం జరుపుకుంటున్నాం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. పోస్ట్ ఆఫీస్. మరి ప్రతి ఒక్కరి జీవితంలో మరొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక మర్చిపోలేని ఆఫీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పోస్ట్ ఆఫీస్ పేరు వినగానే ఉత్తరం వచ్చిందా, తర్వాత ఇంకెవరైనా ఏమైనా పంపిస్తున్నారా డబ్బులు అని ఎదురు చూసేవాళ్ళు. మనీ ఆర్డర్ అని, తర్వాత లెటర్స్ అని, ఇంకా పోస్ట్ ఆఫీస్తో ప్రజలకు చాలా అనుబంధం ఉండేది. మరి మారుతున్న కాలంలో మరి ఫాస్ట్గా మనకు అన్ని మెసేజెస్, మొబైల్ మెసేజెస్, తర్వాత ఈమెయిల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మరికి లెటర్ రాయటం అనేది తగ్గిపోయింది. మరి ఏదైనా మనం

మనసులో ఉన్న భావాల్ని మరి లెటర్ మీద పెట్టేసి, మరి లెటర్స్ రాసే అలవాటు చాలామందికి ఉండేది. సో ఆ ఫీల్ చాలా గొప్పగా ఉండేది అది, లెటర్స్ని వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేసి పంపించటం. సో ఆ లెటర్ కోసం వెయిట్ చేయటం, అది ఒక మరిచిపోలేని ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో మనం ఏ ఎక్స్ప్రెషన్, మనం ఏ ఫీలింగ్స్ అయినా కూడా మనం చాలా ఫాస్ట్గా చెప్పొచ్చు, అండ్ రిప్లై కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. కానీ వెయిటింగ్ అనేది అసలు ఈ రోజుల్లో చాలా తక్కువ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేషనల్ పోస్టల్ డే ఈరోజు. పోస్ట్మెన్ అండ్ పోస్టల్ సిబ్బందికి సేవలను గుర్తించి వాళ్ళని గౌరవించే రోజును కూడా చెప్పొచ్చు, జూలై 1. సో పోస్ట్మెన్ కూడా మనకి చాలా రిలేషన్ ఉండేది. సో లెటర్ తీసుకురావటం, లేదంటే మనం స్టూడెంట్స్గా చదువుకుంటున్నప్పుడు మరి పోస్ట్మెన్ వచ్చాడంటే మనీ ఆర్డర్ వచ్చిందేమో అని ఎదురు చూసే రోజులు కూడా ఉండేవి. సో అట్లా బాబాయ్, మరి మనీ ఆర్డర్ ఏమైనా వచ్చిందంటే రాలేదనో వచ్చిందనో, లేకపోతే వచ్చిందంటే మరి నీకు మనీ ఆర్డర్ వచ్చిందని మధ్యలో రోడ్లో ఎక్కడైనా కల్పిస్తే రేపు మళ్ళీ కలెక్ట్ చేసుకో, నీకు మనీ ఆర్డర్ వచ్చిందని కూడా మరి పోస్ట్మెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే రోజులు కూడా మరి మర్చిపోయాము. ఎందుకంటే మనకి ఫాస్ట్గా మనకు ఇప్పుడే అంటే చెప్పగానే డబ్బులు మనకి ఆన్లైన్లో వచ్చే రోజులు వచ్చేసాయి కాబట్టి మరి అవన్నీ మర్చిపోయాం. సో మనం మర్చిపోయినా అవి మర్చిపోలేని జ్ఞాపకాలు అని చెప్పొచ్చు. సో ఈ సందర్భంగా మరి పోస్ట్మెన్ అండ్ పోస్టల్ సిబ్బంది అందరూ కూడా నేషనల్ పోస్టల్ డే శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా చెప్తాము.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమిటా. ఈరోజు డాక్టర్స్ డే కూడా జరుపుకుంటున్నాము. లెజెండరీ డాక్టర్ బిదాస్ చంద్ర రాయ్ గారి జనన వర్ధంతి ఏంటి అంటే, ఈరోజే వారి జననం, వారి జయంతిని జరుపుకుంటున్నాం అండ్ వర్ధంతిని కూడా జరుపుకుంటున్నాం. సో వారు జూలై 1న జన్మించారు, జూలై 1నే వారి తుది శ్వాస విడిచారు. మరి స్వాతంత్రోద్యమంలో వీరి పాత్ర చాలా చాలా కీలకమని చెప్పొచ్చు. వీరు ముఖ్యమంత్రిగా కూడా 1900 సేవలు అందించారు, మరి విశేషమైన సేవలు అని చెప్పొచ్చు. 1991 నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి ఈ డాక్టర్స్ డేని వీరి పేరు మీద జరుపుతుంది. వీరు బిఏ అలాగే మ్యాథ్స్లో ఆనర్స్, పాట్నా కాలేజ్లో వీరు విద్యను అభ్యసించారు, అలాగే కలకత్తా మెడికల్ కాలేజీలో 1901 సంవత్సరంలో మరి వీరు మెడికల్కి సంబంధించిన కోర్సెస్ని పూర్తి చేశారు, అలాగే లండన్లో ఎంఆర్సిపి ఎఫ్ఆర్సిఎస్ 2 సాధించారు. మరి అప్పట్లో ఇది సాధించడం అంటే చాలా అరుదు, చాలా గొప్ప విషయం. అలాగే కలకత్తా మెడికల్ కాలేజ్లో ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్లో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో మరి వీరు ప్రొఫెసర్గా సేవలు అందించారు. మహాత్మా గాంధీ గారికి వ్యక్తిగత వైద్యులుగా కూడా వీరు సేవలు అందించారు. కలకత్తా మేయర్గా మరి కొంతకాలం పనిచేశారు. 1947లో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా వీరు పదవి బాధ్యతలను స్వీకరించి విశేషంగా సేవలు అందించారు. 1948 నుంచి 1962 వరకు 14 సంవత్సరాల పాటు మరి ముఖ్యమంత్రిగా కూడా వీరు పదవిలో ఉన్నారు. సో మరి బెంగాల్ వాళ్ళు మరి వీరిని మర్చిపోలేరు, మరి వీరి సేవల్ని కూడా ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పొచ్చు. వీరిని మేకర్ ఆఫ్ మోడర్న్ వెస్ట్ బెంగాల్ అని అంటారు. సో ఎందుకంటే వీరు వెస్ట్ బెంగాల్కి చేసిన సేవలు మరి మర్చిపోలేనివి. వీరు చేసిన అభివృద్ధి దుర్గాపూర్, కళ్యాణి, స్టాల్ లేక్ సిటీ, బిదాన్ నగర్ వీళ్ళంతా వీరు నిర్మించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు 1928లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించారు వీళ్ళు. మరి వీరి ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థాపించారు. అలాగే 1961 ఫిబ్రవరి 4 వీరిని భారతరత్న అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం. బీసీ రాయ్ నేషనల్ అవార్డు కూడా వీరు 1962 మొదలుపెట్టారు. మెడిసిన్, పాలిటిక్స్, సైన్స్, ఫిలాసఫీ, లిటరేచర్, ఆర్ట్స్లో మరి ప్రగతి సాధించిన వారికి ఈ అవార్డును ఇస్తారు. సో అలా వీరు వివిధ రకాలైన అవార్డులను అందుకోవడంతో పాటు ముఖ్యమంత్రిగా, గవర్నర్గా విశేష సేవలు అందించి వెస్ట్ బెంగాల్ ప్రజల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పొచ్చు. డాక్టర్ బిదాస్ చంద్ర రాయ్

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమీటా. ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్ డే కూడా మనం జరుపుకుంటున్నాం. మన సంవత్సర ఆదాయం మొత్తం ఎంత ఏంటి ఇవన్నీ లెక్కలు చేయడం మనకు చాలా కష్టం. సో మరి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ట్యాక్స్ కట్టాలి, ఒకవేళ ట్యాక్స్ మినహాయింపు ఉంటే ఏం చేయాలి, మనం ఎలాంటి బిల్ సబ్మిట్ చేస్తే మనకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనకు కొంత అవగాహన ఉండదు. సో మనం ఏం చేస్తాం, చార్టెడ్ అకౌంటెంట్ని మనం కలుస్తాం. సో మనకు ఉన్న విషయాలు అంటే అకౌంట్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి అదంతా వాళ్ళకి పూర్తి సమాచారం ఉంటుంది. సో మరి వాళ్ళందరినీ మనం గౌరవించే రోజు అని కూడా చెప్పొచ్చు ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ డే రోజు. 1949 జూలై 1st మరి ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ డే స్టార్ట్ చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI ఇదే రోజు స్థాపించారని కూడా చెప్పొచ్చు. స్టూడియోలో టైం 3:53:48. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఏపీ మాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో సమ్మిళిత వృద్ధికి సమాజ ఆధారిత మార్గాలపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఈ సదస్సును ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థిని విద్యార్థుల నుండి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రి సీతక్క నేతృత్వంలోని ఆదివాసీ గిరిజన ప్రజాప్రతినిధులు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు 2వ విడతలో అదనపు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ ఈ పథకం వారి జీవితాల్లో మార్పు తెస్తుందని ప్రజాప్రతినిధులు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. సోనియాగాంధీ తలుచుకుంటే ఎన్నేళ్లైనా తెలంగాణ వచ్చేది కాదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగం, కాంగ్రెస్ నేతల కృషి వల్లనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు మినహా ఏ పార్టీకి చోటు లేదని చెప్పారు. ఇచ్చిన హామీలను అన్నీ అమలు చేస్తున్నామని పిసిసి చీఫ్ తెలిపారు. బెంగళూరు హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించేందుకు గాను 2 నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్ నాన్ ఏసీ బస్సులకు బస్సు ఎక్కే పాయింట్, బస్సు దిగే పాయింట్లను భారీగా పెంచినట్టు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికులు అనువైనా దగ్గర్లోని ప్రాంతాల నుంచే సులభంగా బస్సులెక్కేందుకు దిగేందుకు వీలుగా రూట్లను కింది విధంగా క్రమబద్ధీకరించినట్టు ఆర్టీసీ తెలిపింది. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్లో హిందీ, సోషల్ సైన్స్, మ్యాథ్స్, పీఈటీ పార్ట్ టైం టీచర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2 ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు 7వ తేదీలోపు రెజ్యూమ్ సమర్పించాలి. 8న ఇంటర్వ్యూలుంటాయి. వివరాలకు 9491151841 నెంబర్లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% పెరిగి 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయలు దాటింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు స్టార్టప్ ఇండియాలోకి. స్టార్టప్ ఇండియాల 2026లో 55,200 కొత్త స్టార్టప్ గుర్తించిందని చెప్పొచ్చు. గత ఏడాది కంటే 51.6% ఎక్కువ అని చెప్పొచ్చు. ఇది స్టార్టప్ ఇండియా 2016లో మొదలుపెట్టినప్పటి నుంచి ఒక ఏడాదిలో ఇంత గ్రోత్ సాధించడం మొదటిసారి కూడా అని చెప్పొచ్చు. సో మొదటిసారి ఒక అత్యుత్తమైన అండ్ బెస్ట్ రికార్డ్స్ని సాధించింది స్టార్టప్ ఇండియా. మొత్తం గుర్తించిన స్టార్టప్స్ 2.23 లక్షల డైరెక్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇవి డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేసింది. సో 2.23 లక్షల స్టార్టప్స్ మనం ఇండియా వైడ్గా వీళ్ళు గుర్తించారు. అయితే మహిళల భాగస్వామ్యం 48%, అంటే 100,000 స్టార్టప్స్లో కనీసం ఒక మహిళ డైరెక్టర్ ఆర్ పార్ట్నర్ ఉన్నారని చెప్పొచ్చు. సో మహిళలు కూడా మరి స్టార్టప్స్లో ముందుకు దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. సో మరికొంత మహిళలు మరి వీరిని ఇన్స్పిరేషన్ తీసుకొని మరి స్టార్టప్ ఇండియాలో భాగస్వామ్యం పొందడంతో పాటు మరి స్టార్టప్గా మీరు మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రెయిన్బో ఎఫ్ఎం.
2: పతా హై మే కౌన్ హూ శంకర్.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

అంటూ నీ పక్కనే వరంటూ చేస్తాం వీళ్ళకొచ్చే డౌట్ కి కాసే చెప్పాలి లేటుకి కాళ్ళే పట్టాలి నేటుకి గుచ్చేటి చూపురో సర్చింగ్ అప్రో పాస్వర్డ్ మార్చాలి ఫోన్ కి.

ఫండింగ్ స్కీమ్ అప్డేట్ వచ్చేసి 2026లో 7,000 కోట్లు, అలాగే 135 ఏఐఎఫ్ఎస్లకి డిస్పెన్సర్స్ చేశారు. అవి మరొక సరికొత్త రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. +1,420 స్టార్టప్స్లో 26,900 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి స్టార్టప్ ఇండియా.

చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తాది ఊరు. న్యాయం వెనకే అడుగు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో స్టార్ట్అప్ ఇండియా. స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ SIFS 219 ఇంక్యుబేటర్స్ 219 ఇంక్యుబేటర్స్ సెలెక్ట్ అయ్యాయి. 945 కోట్లు కమిట్ అయింది. అలాగే 3400 స్టార్ట్అప్స్కి 605 crores అప్రూవ్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఇలా స్టార్ట్అప్ ఇండియా దూసుకుపోతుంది.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ సిజిఎస్ఎస్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో గ్యారంటీ కవర్ కింద 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు డబుల్ చేశారు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఎండ్కి 410 ఇంకా అంతకన్నా పైన ఎక్కువ లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది. 1,250 కోట్లు గ్యారంటీ ఇచ్చారు. సో మరి ఈ స్కీమ్స్ అన్నీ మరి అందేటట్టు, అలాగే లోన్స్ కూడా అందరికీ ఈ స్టార్టప్ ఇండియా స్టార్ట్ చేసే వాళ్ళకి అందేటట్టు ప్రయత్నం చేస్తుంది స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 10,000 కోట్ల కొత్త కార్పస్ ఫండ్తో FOF 2.0ని కేబినెట్ కూడా అప్రూవ్ చేసింది.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow! So it's like a cultural adda on radio.
0: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam! Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో స్టార్ట్అప్ ఇండియా. ఇన్నోవేషన్ అండ్ ఐపీ స్టార్ట్అప్ 19,400 పైన పేటెంట్ అప్లికేషన్స్ ఫైల్ చేశాయి. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2026లోనే 4,480 పైన పేటెంట్స్పై ఫైల్ అయ్యాయి. అలాగే 2025లో 2,850 ఉండేవి. సో ఈ రకంగా మరి ఇన్నోవేషన్, స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ మరి ప్రగతి సాధించిందని కూడా చెప్పొచ్చు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో FM స్టార్టప్ ఇండియా. అసలు స్టార్టప్ ఇండియా గురించి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, 10 ఏళ్లలో

350 నుంచి 400 వరకు ఉన్న స్టార్టప్స్ ఇప్పుడు 2.3 లక్షలకు పెరిగాయి. 2024-25లో చాలా లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో ఈ 10 ఏళ్లలో మరి స్టార్టప్ ఇండియా ఎంత వేగంగా దూసుకుపోతుందో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు యువత ఉద్యోగాలు ఎక్కడొస్తాయి, ఎక్కడ ఉద్యోగం చేయాలి అనే స్థితి నుంచి మరి ఉద్యోగాన్ని కల్పించే స్థితి, అంటే ఇంకొకరికి ఉద్యోగ అవకాశాలు కనిపించే స్థాయికి మరి యువత ముందుకు ఎదుగుతుందంటే మరి రానున్న రోజుల్లో దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి ఇది ఒక శుభ సూచకం అని చెప్పొచ్చు. మరి స్టార్టప్ ఇండియా ఈ 10 సంవత్సరాల్లోనే ఇంత గ్రోత్ సాధించిందంటే ఇంకా రానున్న రోజుల్లో మరింత పరిణితి సాధించి మరి ఈ స్టార్టప్స్ అందరూ కూడా ఇంకా కొత్త ఆలోచనలతో, కొత్త పెట్టుబడులతో ఇంకా దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి స్టార్టప్ ఇండియా వైపు మరికొంతమంది యువత ఆసక్తి చూపాల్సిన అవసరం ఉంది. అండ్ ఇందులోకి వచ్చి మరికొన్ని జాబ్స్ని క్రియేట్ చేయడానికి మరి మీ నాలెడ్జ్ని, మీ శక్తిని, మీ డబ్బును వినియోగించాల్సిన అవసరం ఉంది. జాబ్ సాధిస్తే ఓన్లీ మనం మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాం, కానీ ఈ స్టార్టప్లోకి వచ్చినట్టయితే మనం ఎగ్జిస్ట్ అవడంతో పాటు మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టార్టప్ ఇండియా వైపు అందరూ ఆసక్తిని చూపుతూ మరి స్టార్టప్ ఇండియా వైపు రావాలని ప్రభుత్వం పిలుపునిస్తుంది.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. ఇక స్టార్టప్ ఇండియాలో టాప్ స్టేట్స్ వచ్చేసి మహారాష్ట్ర 38,660 పైన స్టార్టప్స్తో ముందుకు దూసుకుపోతుంది. అలాగే కర్ణాటక 22,600 స్టార్టప్స్తో ముందుకు తీసుకుపోతుంది. ఉత్తరప్రదేశ్ 21,960 స్టార్టప్స్తో దూసుకుపోతుంది. అలాగే ఢిల్లీ 21,120 స్టార్టప్స్తో మరి ముందుకు దూసుకుపోతున్నాయి. ఇలా ఈ స్టేట్స్ మరి స్టార్టప్స్లో చాలా వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయి. అండ్ మిగతా రాష్ట్రాలు కూడా మరి స్టార్టప్స్లో ప్రగతిని సాధిస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే తెలంగాణ కూడా చాలా వేగంగా దూసుకుపోతుంది స్టార్టప్ ఇండియాలో. తెలంగాణ మరి స్టార్టప్ ఇండియా కలిసి మరి ఎన్నో కొత్త ప్రాజెక్టులని ప్రారంభిస్తున్నాయి. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి స్టార్టప్ ఇండియాతో పాటు కలిసి తెలంగాణ ప్రగతిని సాధించే ప్రయత్నం చేస్తుంది. జహీరాబాద్, సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో మరి ఎక్కువ ఉద్యోగ అవకాశాలని కల్పించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ స్టార్టప్ ఇండియాతో కలిసి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. సింగరేణి భవిష్యత్తు కోసం తాడి

ಎಲ್ಲ ಬೊಗ್ಗು ಬ್ಲಾಕ್ ಟು ಮಣುಗೂರು ಪಿಕೆ ಓಸಿ ಟು ಡ್ರಿಪ್ ಸೈಡ್ ಎಕ್ಸ್ಟೆನ್ಷನ್ ಪ್ರಾಜೆಕ್ಟುಲನ್ನು ಸಂಸ್ಥಕ್ಕೆ ಕೇಟಾಯಿಸಾಲನಿ ಎಬಿಕೆಎಂಎಸ್ ಬಿಎಂಎಸ್ ನಾಯಕುಲು ಕೇಂದ್ರ ಮಂತ್ರಿ ಕಿಶನ್ ರೆಡ್ಡಿನಿ ఢిల్లీలో కోరారు. గనుల మూతతో కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా 492 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నటువంటి ఈ ప్రాజెక్టులను సింగరేణి అపార అనుభవానికి అప్పగించాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై సీరియస్గా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హెచ్ఎండిఏ టీజీఐఐసి సంస్థలు ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి కీలక శాఖల్లో లీకేజీలు లేకుండా కఠిన జాగ్రత్తలు వహించాలని స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తాము రాష్ట్రానికి ఏం చేశామో ప్రజలకు చెప్పుకోలేని స్థితిలో ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వెనక్కు నెట్టేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 20 ఏళ్లైనా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంకా పాత నేతలను, గత ప్రభుత్వాన్ని తిట్టడమే కాకుండా కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు, ఉత్తరప్రదేశ్లో కనెక్టివిటీ పెంపుకు ఈ నిధులతో కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు మీడియా సమావేశంలో మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణ జైళ్ల శాఖ మహిళా జైల్లో ఖైదీల పునరావాసం కోసం రేహాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా నేతృత్వంలో హెర్ రైట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇది మొదలైంది. మహిళలకు ఆధునిక ఫ్యాషన్ డిజైనింగ్ నైపుణ్య శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ ఉపాధి కల్పించడం, గౌరవప్రదమైన భవిష్యత్తును అందించడం ఈ వినూత్న ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ

0: వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చేశారు తాజా ట్యూన్స్లోకి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9. Good morning, పిల్లలు.
1: Good morning, మేడం.
0: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు, ఒక మనిషి జీవితం చాలా చిన్నది. ఒక మనిషి సంతోషంగా, ఆరోగ్యంగా, మానసిక శారీరక ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అయితే ఇదే మనుషులు ఎందుకని ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలోకి వెళ్తున్నారు?
1: నమస్కారం. మీరు అడిగిన ప్రశ్నకి ఉత్తరం రెండు భాగాల్లో. ఒకటైతే కొందరు ఫ్యామిలీస్లో ఈ సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉండటము, ఎందుకంటే వాళ్ళ జెనెటిక్ డిఎన్ఏ ఎన్వైరన్మెంటే అలా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో కనుక మనం హిస్టరీ తీసుకుంటే రెండు మూడు ఆల్మోస్ట్ ప్రతి జనరేషన్లో ఎవరో ఒకళ్ళు సూసైడ్ అటెంప్ట్ అన్నా చేసింది, లేకపోతే అటెంప్ట్ సక్సెస్ఫుల్ అయింది వింటాము. ఎందుకంటే వాళ్ళ శరీరంలో కొన్ని తత్వాలు తక్కువ ఉండి వాళ్ళు సహనశీలత అనేది వాళ్ళకి తగ్గిపోతుంది. దానివల్ల చిన్న చిన్న విషయాలు కూడా మనసుకు పెట్టుకొని బాధపడి ఇంకా వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేయడానికి, వాళ్ళతో కూర్చొని మాట్లాడి చూపించడానికి ఇదేం లేదు, ఎవరి జీవితంలో కూడా ఇలా అవుతుంది, దీనిలో నుంచి అందరు బయటకు వస్తారు, నువ్వు కూడా రాగలుగుతావు అని చెప్పేవాళ్ళు ఎవరు దొరకకపోతే అటువంటి వాళ్ళు కూడా చేస్తారు. రెండవది సామాజిక పారివారిక కారణాల వల్ల, లేకపోతే శారీరక కారణాల వల్ల. అంటే కొందరికి చాలా సీరియస్ జబ్బు, క్యాన్సర్ వచ్చింది, స్టేజ్ 4, నాకు ఆపరేషన్ ట్రీట్మెంటు ఏది లేదు, ఇంకా దాని మీద అయ్యే ఖర్చుల కన్నా నేను చచ్చిపోవటమే మంచిది అనుకొని వాళ్ళకున్న రోగాల వల్ల కూడా కొందరు ఆత్మహత్యకు ప్రవర్తిస్తారు. లేకపోతే ఇంట్లో రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చి, ఫ్రెండ్స్తో రిలేషన్స్లో ప్రాబ్లం వచ్చి, లేకపోతే చాలా క్లోజ్ మనిషి ఎవరైనా కాలం చేస్తే దాని తర్వాత హోప్లెస్నెస్గా అనిపించేసి, లేకపోతే ఈ లవ్ అఫేర్స్, ఇవి చిన్న పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి. చిన్నపిల్లలు అంటే 6 సంవత్సరాల కన్నా పెద్ద 20-25 సంవత్సరాల వరకు చాలా ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే సమాజంలో సినిమాల్లో ఇక్కడ అక్కడ చూసేసి కూడా అంటే నాకు ఇది దొరకలేదు, దొరకకపోతే ఆత్మహత్య చేయడమే ప్రయోజనం అనేసి అనుకొని చేస్తారు. ఇటువంటి కారణాల వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ఆత్మహత్య విషయం ఎంత గహనమైందంటే ఇప్పుడు గంటలు గంటలు మనం మాట్లాడినా కూడా మొత్తం మాట్లాడటం కంప్లీట్ కాదు అనిపిస్తుంది.
0: డాక్టర్ గారు, ఇంకా ఏమైనా బలమైన కారణాలు అంటే వాళ్ళు జెనెటిక్గా కానీ లేకపోతే బలమైన పరిస్థితులు కానీ ఏమి ముఖ్యంగా ఉంటాయి ఆత్మహత్య వీళ్ళు గట్టిగా చేసుకోవాలి అనే వాళ్ళు గట్టిగా అనుకునేదానికి బలమైన కారణాలు ఏమిటి?
1: బలమైన అంటే హెల్ప్లెస్నెస్ే. మనం పరిస్థితి ఎలా ఉందంటే మనం ఎక్కడి నుంచి మనకు ఏమి హెల్ప్ వచ్చేది లేదు, మనం దీంట్లోంచి బయటికి రాలేము అనేసి మనస్థితి చేసుకొని దాంట్లోనే ఉండిపోయి దాంట్లోనే సహాయం దొరకకపోతే వాళ్ళకు ఇది ఎక్కువైతుంది. అంటే దీనికి లక్షణాలు ముందే పరివారంలో కానీ మిత్రుల్లో వాళ్ళు ఏం ఆ మనుషులు కొన్ని లక్షణాలు చూసుకుని ఆయనకు కనుక ముందు కూర్చొని మాట్లాడి ఎందుకు ఇలా ఉన్నావు, మొన్నటి వరకు బాగుంటే అందరితో వస్తుంటే పోతుండే అన్ని ప్రోగ్రామ్స్లు ఓడి షికార్కి వస్తుండేవి, ఇవాళ ఏమైంది, ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు వినాయక చవితి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, నువ్వు ఒక్క ప్రోగ్రామ్ కూడా వస్తలేవు, ఒక ప్రోగ్రాంలో సహభాగం చేస్తలేవు, ఎందుకు ఇలా అయింది అనేసి అడిగేటి వాళ్ళు దొరికితే అటువంటిప్పుడు ఇటువంటి సంఘటనలో నుంచి బయటికి తీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా పోరు, ఎప్పుడైతే వాళ్ళకు అనిపిస్తుంది నా గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, నేను బ్రతకాలనేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనేసి వాళ్ళకి అనుభూతి రావాలి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు పలానా వ్యక్తిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉంది అని మనం ఎలా నిర్ధారించుకుంటాం?
1: యాక్చువల్గా జనరల్గా ఎవరైతే నిజంగా సూసైడ్ చేయాలి, ఆత్మహత్య చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా డిఫికల్ట్. అందులో మగవాళ్ళల్లో ఇది చాలా ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎవరికి తెలియకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు దాచిపెడతారు, మనం ఒంటరిగా కూర్చుంటే ఎవరితో మాట్లాడకపోతే జనాలకు ఏదైనా సంశయం రావచ్చు, వాళ్ళకి అడగవచ్చు మాకు అనేది అనుకుని వాళ్ళు బయట ఫేస్ వాల్యూకి అందరికీ మంచిగా ఉండి అవి చేస్తారు. కానీ వాళ్ళల్లో కోర్ ప్రాబ్లం నేను అన్నట్లు క్యాన్సరు, లేకపోతే వాడికి HIV AIDS వచ్చింది అనుకో,

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి కాసేపట్లో ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆత్మహత్య ఆలోచన కారణాలు, నివారణ చర్యల గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండాత్రి.

0: ఇప్పుడు నేను ఏ పరిస్థితిలో పోయి అందరికి చెప్పాలి? వాళ్ళకి తెలిసేందుకో నా గైడ్స్ వచ్చింది, ఎట్లా వచ్చింది, సమాజంలో నా వాల్యూ మొత్తం పోతుంది, ఎవరు నా గురించి పట్టించుకోరు. అటువంటప్పుడు కానీ ఆయన బయట చెప్పే అవకాశం ఉండదు, ఎందుకంటే చెప్పేస్తే వాళ్ళు నన్ను ప్రివెంట్ చేస్తారు. సో ఈ కోర్ సూసైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇంటర్వ్యూలో సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోయి ఇంటర్వ్యూలో తీసుకుంటేనే కనీసం దానికి అనుమానం వచ్చి ఆయనకు ప్రివెంట్ హెల్ప్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎవరైతే కొందరు అటెన్షన్ సీకింగ్ సూసైడ్ అంటారు, ఆత్మహత్య అంటే వాళ్లకు ఎవరు పట్టించుకుంటారు, ఇది చేస్తలేరు, కానీ నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కానీ, లేకపోతే ఆత్మహత్య గురించి నా జీవితం విషాదంగా ఉంది, ఎక్కడ పోయే అవసరం లేదు, ఎక్కడ పోవాలనిపిస్తలేదు, ఇటువంటి భాషలు వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే రెండు రకాలు. వాళ్ళు ఐదర్ వాళ్ళు అటెన్షన్ సీకింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు లేరు, నేను ఇలా చేస్తేనా పట్టించుకుంటారని చేస్తారు, లేకపోతే వాళ్ళు సహాయం దొరకడానికి నిజంగానే వాళ్ళు చచ్చిపోవాలనేసి మనసులో ఉంది, కానీ ఎవరికి ఎట్లా చెప్పాలి నాకు సహాయం చేయి. సో నేను ఇలా మాట్లాడుతూ ఉంటే కనీసం ఎవరన్నా నాకు అడుగుతారేమో, అప్పుడు నేను చెప్పొచ్చు నాకు ఇలా ఇలా నా పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్లకు ఇటువంటి మాటలు చేస్తే అందరు అడిగితే ఎవరైనా హెల్ప్ చేస్తే దీంట్లో నుంచి బయటికి రావచ్చు. లేకపోతే లవ్ అఫేర్లో లాస్ట్ లవ్ అఫేరు ఎవరో క్లోజ్ మనిషి చనిపోవటము ఇటువంటి జరిగినప్పుడు కూడా వాళ్ళు ఇట్లా మాట్లాడవచ్చు. కానీ వాళ్లకు చూసి ఎవరైనా కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనసు కొద్దిగా స్టిమ్యులేట్ చేసి వాళ్ళకి నలుగురిలో తీసుకుపోయి చేస్తే ఆ పరిస్థితి మార్చే అవకాశం ఉండేది. అందుకే సూసైడ్ ప్రివెన్షన్లో సూసైడ్ ప్రివెన్షన్ సెల్స్ ఉంటాయి, ఫోన్ నంబర్స్ ఉంటాయి, అక్కడ మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అది ఈ కాలంలో వచ్చింది, 50 సంవత్సరాల క్రితం అది లేకుండా ఇప్పుడు వచ్చింది. సో అవి అన్న ఫోన్ నంబర్స్ వారు తెలిసి ఉండాలి. అది అటువంటి పరిస్థితిలో జరిగింది.
1: ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచన ఉన్నవారు ఏ టైంలో వైద్యుని కలిస్తే మంచిది? అంటే వాళ్ళంతటా వాళ్ళు రారు అనుకోండి, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ, వీళ్ళని ఎటువంటి టైంలో వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి?
0: స్నేహితులు కానీ పరివారంలో ఉన్న మనుషులు కానీ ఎవరైనా ఒక మనిషిలో కొద్దిగా మార్పు వచ్చింది ఈ ప్రవర్తనలో, ఇన్ని రోజులు ఇట్లా లేని మనిషి ఇట్లా ఎందుకు అవుతున్నాడు అనేసి ఆ డౌట్ రాగానే వెంటనే తీసుకురావడం చేస్తే చాలా తొందరగా వాళ్ళకి బయటికి తీయవచ్చు, వాళ్ళకి మందులు వాడే అవకాశం కూడా రావచ్చు. లేదా మనం సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత తీసుకుపోయినాం అనుకో, అప్పుడు వాళ్ళకు కరెంట్ షాక్లు పెట్టేసే బయటికి తీయాల్సింది వస్తుంది, ఎందుకంటే వాళ్ళ మనసులో అది ఇరుక్కుపోయి ఉంటాయి ఆ ఆలోచనలు. అప్పుడు కరెంట్ షాక్ పెట్టి మందులు ఇచ్చేసి దాంట్లో నుంచి బయటికి తీయాల్సింది వస్తుంది. అంటే ఈ పోల్ నుంచి ఆ పోల్ వరకు 0 to 25లో మనం తీసుకుపోయినాం అంటే మాటలతోనే వాళ్ళకు బయటికి తీసుకురావచ్చు. కానీ మనం 50 పైన ఉన్నప్పుడు తీసుకుంటే, అంటే వయసు కాదు 50 ర్యాంక్, మనం 50 to 100 వీడి పోయి ఆత్మహత్య చేసే అవకాశం ఉంది అన్నప్పుడు మనం తీసుకుపోయి తొందరగా సైకియాట్రిస్ట్ దగ్గర పోవటం, కూర్చోవటం, మాట్లాడటం, ట్రీట్మెంట్ అంటే డిపెండింగ్ ఎంత సీరియస్ ఉందో ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తేనే వాళ్ళు బయటికి రావచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆత్మహత్య ఆలోచనకి చికిత్స చేయవచ్చా?
0: ఆత్మహత్య ప్రివెంట్ చేయడానికి చికిత్స చేయొచ్చు, ఆత్మహత్య చేయకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ వాడు కనుక ముందే అన్నీ ప్లాన్ చేసి ఉంటే, ఎందుకంటే కొందరు ఒకటైతే ఇటువంటి మనుషులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర ఏదైనా సూసైడ్ చేసేటువంటి సౌకర్యాలు ఉన్నాయా, అంటే మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఉరి వేసుకోవడానికి తాడు కానీ లేకపోతే తుపాకీ కానీ ఆర్ నైఫ్స్ అండ్ చాకులు అవన్నీ ఉండడం ఉంటే అవి అన్నీ దూరం తీయడము, వాళ్ళకు అటువంటి పరిస్థితిలో రాకుండా చూసుకోవటానికి పరివారంలో ఉన్న వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ప్రయత్నం చేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఆ పరిస్థితిలో నుంచి బయట తీయడానికి హెల్ప్ చేయగలిగితే ఇవి అన్నీ ప్రివెంట్ చేయొచ్చు మనం.
1: డాక్టర్ గారు, ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు అని మనకు తెలిసింది, అటువంటి ఆలోచన ఉన్న వారికి మన దగ్గర ఇప్పుడు ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి?
0: ఇప్పుడు అయితే సూసైడ్ ప్రివెన్షన్ సెల్ అనేది నేను ఫోన్ నంబర్, అది హెల్ప్ లైన్, అది ఫస్ట్ ప్రాథమికంగా అది. రెండవది ఏ హాస్పిటల్లో

0: ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితి ఉందని తెలిస్తే వాళ్ళు ఇమీడియట్గా ప్రతి హాస్పిటల్లో సైకియాట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి కాలేజెస్లో సైకాలజీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు అది మైనర్ ఓన్లీ సూసైడల్ థాట్ ఉండటమే ఉంటే మాట్లాడి వాళ్లకు నచ్చ చెప్పి వాళ్ళ పరిస్థితిని మార్చేసి మనం దాంట్లోంచి బయటికి తీసుకురావచ్చు. కానీ బేసిక్ డిఎన్ఏ జెనెటిక్ సూసైడల్ ఇది ఉంటే వెంటనే వాళ్ళకి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోవటము, ఫ్యామిలీలో హిస్టరీ ఉన్న వాళ్లకు అక్కడ తీసుకుపోవటము అది చాలా ముఖ్యమైనది.
1: అది ఎలా గుర్తిస్తారు డాక్టర్ గారు?
0: అందుకే హిస్టరీ తీసుకోవడం కూర్చొని, అంటే ఎవరైనా ఫ్యామిలీలో తెలిసి ఉంటుంది వాళ్ళ తాతయ్య జనరేషన్లో కూడా ఎవరో పోయినారు, ఫాదర్ జనరేషన్లో కూడా పోయినారు, ఇటువంటి ప్రయత్నం చేశారు, ట్యాంక్ బండ్లో దూకారు, ఇవన్నీ పరిస్థితులు జరిగినప్పుడు అటువంటి ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకోవటము. ఇంకా ఈ కాలంలో ఈ మత్తు పదార్థాలు, ఆల్కహాలు ఇవన్నీ ముఖ్యమైన కారణం అయిపోయింది ఈ కాలంలో.
1: డాక్టర్ గారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ సిబిటి వంటి చికిత్సా విధానాలు వీళ్ళకి బాగా పనిచేస్తాయా?
0: సూసైడ్ ప్రివెన్షన్లో సిబిటి చాలా ఇంపార్టెంట్. అంటే నేను చెప్పింది సైకాలజీ డిపార్ట్మెంట్ అందుకే అన్నాను, అక్కడ సిబిటి ట్రీట్మెంట్ థెరపీస్ వాళ్ళు చేస్తారు. సో అక్కడ అర్లీ స్టేజ్లో ఉన్న మనిషికి సిబిటి ఇస్తే మందులు లేకుండా కూడా దాంట్లో నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ జనరల్గా మనకు తెలిసేదే ఆ పరిస్థితి దాటిన తర్వాత, జనరల్గా వాళ్ళు ఏదో అటెంప్ట్ చేయడానికి పోయినప్పుడు లేకపోతే నలుగురు ఆయన చూసిన తర్వాత ప్రివెంట్ చేసుకొని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆ సిబిటి పనికి రాదు. అప్పుడు మందులు చాలా సివియర్గా వాడు ఆల్రెడీ ఒక అటెంప్ట్ చేశాడని తెలిస్తే కరెంట్ షాక్లు పెట్టేసి దాని నుంచి బయటికి తీవాల్సింది వస్తుంది.
1: డాక్టర్ మధుసూదన్ జోషి గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆత్మహత్య ఆలోచన కారణాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూజన్ జోషి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండాత్రి.

గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మయం. నేను మీ ఆర్జే చరణ్. లిజనర్ స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 6 గంటలు దాటి 5 నిమిషాలు అవుతుంది. అంటే ఎస్, మనం ఉన్నాము జెన్ జీ ప్రోగ్రాంలో. సో దీంట్లో మనం జెన్జీల గురించి అండ్ జెన్జీల ఆలోచనల గురించి సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని మాట్లాడుకోబోతున్నాము. సో ప్రజెంట్ అయితే ఒక సూపర్ సాంగ్ వినేద్దాము. ఎస్, సూపర్ సాంగ్ అంటే నిజంగా సూపర్ మూవీలో వచ్చే సాంగ్ వినబోతున్నాము. స్టే ట్యూన్ టు 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

ఎస్ సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ అయితే వినేశారు బన్నీ మూవీలోంచి. సో లిజనర్స్, మనం ఉన్నాము ఇప్పుడు జెన్ జీ ప్రోగ్రామ్లో. సో జెన్ జీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకు జెండర్ డిఫరెన్స్ కంటే జెండర్ ఈక్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఇంటి పని ఓన్లీ అమ్మాయిలే చేయాలి, బయట పని అంటే అబ్బాయిలే చేయాలి, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. ఇట్స్ మోర్ అబౌట్ ఇండివిజువాలిటీ. అందరికీ అన్ని పనులు రావాలి, ఇండిపెండెంట్గా అండ్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. అదే కదా మనందరం కూడా కోరుకునేది, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఏమంటారు? స్టే ట్యూన్ టు 101.9, కీప్ లిస్నింగ్ అండ్ రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్

సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో మనం ఉన్నాము జెన్జీ ప్రోగ్రామ్లో. మనం మాట్లాడుకుంటున్నాము జెన్జీ అండ్ జెండర్ ఈక్వాలిటీ గురించి. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలి లిజనర్స్. అదేంటంటే, ఫర్ సపోజ్ ఒక అమ్మాయి తల్లి కాబోతుంది అనుకోండి, జనరల్గా అందరూ ఏమనుకుంటారు, షీఈస్ గోయింగ్ టు బికమ్ ప్రెగ్నెంట్, షీఈస్ ప్రెగ్నెంట్ అని. సో కానీ జెన్జీ కపుల్స్ మాత్రం ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వీఆర్ ప్రెగ్నెంట్ అంటారు. సో ఈ ట్రెండ్ని కనుక మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఎక్కడైనా సోషల్ మీడియాలో, ఇన్ కేస్ చూడకపోతే షాక్ అయ్యారా అన్నట్టు షాక్ అయిపోయి ఉంటారు. బట్ అదేంటో ఈ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు
4: 101.9.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: Yes, musically yours, FM Rainbow 101.9. Rainbow తో జీవితం తెలుసు కదా, రంగుల మాయం. సో లిసనర్స్, ఇందాక మనం జెన్జీ ప్రోగ్రాంలో వీఆర్ ప్రెగ్నెంట్ అనే ఈ ట్రెండ్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇది ఎందుకంటే బయాలజికల్గా అమ్మాయే ప్రెగ్నెంట్ కావచ్చు, కానీ మెంటల్గా మాత్రం ఇద్దరికీ సమాన బాధ్యతలు ఉంటాయని గుర్తు చేయడం. అంటే ఒక అమ్మాయి అమ్మ అవ్వడమే కాకుండా అబ్బాయి కూడా తండ్రి కాబోతున్నాడు. సో ఇద్దరు కలిసి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇద్దరికి ఆ బాధ్యత ఉండాలి అనేదే ఈ ట్రెండ్ ముఖ్య ఉద్దేశం. ఎలా ఉంది ఐడియా? బాగుంది కదా. సో ఇలా కలుపుకోవడంలో తప్పేం లేదు కదా. మిలీనియల్స్ కూడా ఇలాంటి ఐడియాస్ని యాక్సెప్ట్ చేస్తే మన జెన్జీకి ఇట్లాంటి వాటికి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఏమంటారు ఈ ఐడియా గురించి? ఆలోచిస్తూ ఉండండి అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో లిజినర్స్, ఇందాక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది కదా కొండా కాకి. సో అందులో ఒక లిరిక్స్ ఉంది, అదేంటంటే నువ్వు చిత్తూరు చాక్లెట్ అనుకున్నా అని చెప్పి. సో అది వినగానే నాకు మీతో ఒక విషయం చెప్పాలనిపించింది. అదేంటంటే, మీరు చిత్తూరులో ఉన్నా, పుత్తూరులో ఉన్నా, కొత్తూరులో ఉన్నా, ఇదే కాకుండా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే మీరు మన ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ వినేసేయచ్చు. అది ఎలానో చెప్పాలా? ఎస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అండ్ లైవ్ రేడియోపై క్లిక్ చేసి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని సెర్చ్ చేయండి, అండ్ దాన్ని ఫేవరెట్స్లోకి యాడ్ చేసుకుని 24 అవర్స్ మీరు మన ఛానల్ వింటూనే ఉండొచ్చు. ఏమంటారు? సో మీరు యాప్ పనిలో ఉండండి, ఈ లోపు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: Yes, listeners, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో లిజనర్స్, స్టూడియో క్లాక్ లో టైం వచ్చేసి 7 గంటలు దాటిపోయింది. అంటే మనం ఉన్నాము మన ఫేవరెట్ షో హలో రెయిన్బోలో. సో అంటే మీ మనసులోని మాటలు నాతో పంచుకునే టైం వచ్చేసింది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మీకు బాగా

నచ్చిన మీరు మెచ్చిన ఏదైనా ఒక మంచి తెలుగులో ఒక సామెత గురించి చెప్పండి. సో సామెతలు ఎన్నో ఉంటాయి మన దగ్గర తెలుగులో, సో దాంట్లో మీరు ఏదైనా ఒకటి మాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు షేర్ చేసుకోవడానికి ముందు నా గురించి ఒక విషయం చెప్తాను. అదేంటంటే నా ఫేవరెట్ సామెత ఏంటంటే మన స్కూల్ నుంచి ఎప్పుడు వినేదే అండి, ఇది లేకుండా మన స్కూల్ డేస్ అయితే కంప్లీట్ అవ్వవు. అదేంటంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. సో ఇది నా ఫేవరెట్ సామెత. సో మీరు కూడా ఏదైనా ఒక సామెత గురించి చెప్పొచ్చు. సో మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 040 అయితే కామన్ అండి, 3 నెంబర్స్ చెప్తాను ఇప్పుడు. 040 కామన్. నెక్స్ట్ 2323-0030 ఆర్ 040-2323-4821 ఆర్ 040-2970-4715. సో నేను మీ రెస్పాన్సెస్ కోసం ఎదురు చూస్తున్నాను ఇక్కడ స్టూడియోలో. అండ్ ఈలోపు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. స్టే ట్యూన్ టు 101.9.

0: ఎస్ లిజనర్స్, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ అయితే వచ్చేసారు. హలో
1: హలో,
0: హలో మేడం, మీ పేరు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ప్రియాన్ మాట్లాడుతున్నాను, మెహదీపట్నం నుంచి.
0: ఓకే, సూపర్. టాపిక్ విన్నారా?
1: ఒకసారి చెప్పగలుగుతారా?
0: ఎస్. మీ ఫేవరెట్
1: సామెత.
0: ఏదైనా? సామెత, ప్రోవర్బ్.
1: ఓకే, నా ఫేవరెట్ సామెత మా అమ్మగారు చెప్తుండే,
0: ఓకే.
1: కూరలో ఎంత ముఖ్యమో మనిషిలో గుణం అంత ముఖ్యమని. కూరలో ఉప్పు మనిషిలో గుణం అన్నట్టు
0: వావ్, సూపర్.
1: వస్తుంది.
0: ఎస్, దాట్స్ అ వెరీ నైస్ సామెత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ. అండ్ లిజనర్స్, మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు.
2: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
3: No, tell me. I don't want to miss out.
2: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
3: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
2: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
4: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.
0: ఎస్, మన నెక్స్ట్ కాలర్ అయితే ఆన్ ఎయిర్. ఎస్, హలో సార్.
5: సుధాకర్ గారు అబ్బాయికి చరణ్ తేజకు సంధ్యా వందనం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ టైం చెప్పింది గుర్తుపెట్టుకున్నారు.
5: గుర్తున్నారు కదండి.
0: ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ.
5: ఓకే ఓకేనండి
0: సార్.
5: అయితే మా నాన్న ఒకసారి ఏమైందంటే, నేను స్కూల్ మానేసి పిక్చర్కి వెళ్ళి ఉంటే,
0: ఓకే,
5: అయితే అక్కడ దొరికిపోయినా, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా.
0: ఓకే,
5: అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నానంటే, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలకు లాక్తుంది, అని ఏం చేయాలి కానీ నిన్ను? అదృష్టము అందలం ఎక్కిద్దాం అనుకుంటే నీ బుద్ధి బురదలకు లాగుతుంది, నన్ను ఏం చేయమంటావు ఇంకా అని చెప్పేసి అన్నాడు. అయితే ఇంకోసారి ఏంటంటే, మా నాన్నమ్మ, నాకు నలుగురు సిస్టర్స్. అయితే మా నాన్నమ్మ బయట ఫస్ట్ అరుగులు ఉంటుండే కదా ఇంటి ముంగట, అయితే పెద్ద మనుషులు పైన అక్కడ కూర్చుంటుండే. అయితే మా సిస్టర్స్ ఉన్నారని చెప్పేసి టీనేజ్ పిల్లలు ఇంటి ముంగడికి వెళ్ళి చెక్కలు కొట్టుతారు అన్నట్టు. అయితే అప్పుడు మా నాన్నమ్మ ఏమంటుండే, రే మీకు మొల్తాడికి ముఖాల మధ్యలో కొవ్వు ఎక్కువయ్యి బాధిరుతున్నారా, వెనుకకు వాతలు పెడితే తప్ప ఆ కొవ్వు అనేది తగ్గదురా అని చెప్పేసి అంటుండే. అట్లా ఓకేనండి, హ్యావ్ ఎ గ్రేట్ డే.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ లిజనర్స్, ఇంకో కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో,
6: వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ సార్.
6: శ్రీనివాసరావు మనకి పేరు అండి.
0: ఎస్ సార్, శ్రీనివాసరావు గారు. టాపిక్ విన్నారా సార్?
6: లేదు సార్, విన్లేదు సార్. కొంచెం చెప్పరా
0: సార్, మీకు ఇష్టమైన ఏదన్నా ఒక సామెత, మీరు రెగ్యులర్ గా వాడే ఏదన్నా సామెత?
6: ఇష్టమైన
0: సామెత సార్? సామెత
6: సామెత సామెతలు అంటే,
0: దాట్స్ ఓకే సార్, మళ్ళీ గుర్తొస్తే మళ్ళీ కాల్ చేయండి.
6: మనగా చెప్తాను.
0: ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లిజనర్స్, సో ఇప్పుడైతే మనం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ అయితే వినేద్దాము. ఎస్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు

0: పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రాంలో సిటీ అప్డేట్స్ అన్నీ ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: స్టే ట్యూన్, స్టే బ్రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఎస్ లిజనర్స్, మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ అయితే వచ్చేసారు. హలో
3: శ్రీనివాసరావు, మలక్పేట.
1: ఎస్ శ్రీనివాసరావు గారు, ఇప్పుడు చెప్పండి.
3: అదే మానవ సేవయే మానవ సేవ. నాకు తెలిసింది అయితే నేను నమ్ముకున్నది అదొకటి. ఇన్నేళ్లకెళ్ళి కూడా నాకు ఇప్పుడు 75 ఇయర్స్ ఉన్నాయి. కంపల్సరీగా మానవ సేవే మాధవ సేవ అనుకుంటున్నాను. కంపల్సరీగా కూడా అదే మనం బతికిస్తుంది. మనం ఇంకొకళ్ళకి హెల్ప్ చేయొచ్చు. దాంతో మనకు సంతోషము, ఆనందము అన్ని మనకు కలుగుతాయని నేను అనుకుంటున్నాను సార్.
1: ఎందుకంటే
3: వాళ్ళ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి కంపల్సరీగా మనం చేయాల్సింది. మానవులకు సహాయం చేస్తే సరిపోతుంది సార్. మనకి దేవుడిని చేసినట్టు అని అనుకుంటాను సార్. నేనైతే
1: కంపల్సరీ
3: దాన్ని నమ్ముకొని ఉన్నాను, దాన్ని నమ్ముతున్నాను. టిల్ మై డెత్ ఐ విల్ హెల్ప్ ది పీపుల్. దట్స్ ఓన్లీ.
1: సూపర్ సార్, సూపర్. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్.
3: థాంక్యూ వెరీ మచ్ అండి, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు.
1: ఎస్ సార్,
3: థాంక్యూ.
1: హలో, హలో. ఎస్, అండ్ లిజనర్స్ మీరు కూడా కాల్ చేస్తూ ఉండండి మన ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మీ ఫేవరెట్ సామెత ఏదైనా ఉంటే చెప్పండి. సో అది 0402323 0030 ఆర్ 0402323 4821 ఆర్ 0402970 4715. ఈ నెంబర్స్కి కాల్ చేసి అయితే చెప్పేయచ్చు. సో ఇప్పుడైతే ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో,
4: హలో,
1: హలో, హలో. ఎస్,
4: గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, హలో, హలో మ్యామ్.
4: హలో,
1: హలో మ్యామ్. ఎస్ మ్యామ్, వినిపిస్తుంది మ్యామ్. ఓకే లిజనర్స్, దాట్స్ ఆల్ రైట్. సో మీరు ఇన్ కేస్ కాల్ చేయలేకపోయినా కానీ మీకు మీరు మాకు మెసేజ్ పెట్టొచ్చు, అండ్ ఆ మెసేజెస్ నేను చదువుతాను వాట్సాప్లో. అండ్ ఆ నెంబర్ వచ్చేసి 0402323 4822. సో మీరు ఎక్కడున్నా సరే వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి 0402323 4822. అండ్ ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ అయితే వినిద్దాం.

0: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ అయితే ఆన్ ఎయిర్ ఇప్పుడు తీసుకున్నాము. హలో సార్.
1: హలో అండి, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ సార్, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనిల్ కుమార్, నగర్.
0: ఓకే అనిల్ కుమార్ గారు, చెప్పండి మీకు నచ్చిన ఒక సామెత.
1: ఇంతకు ముందు కూడా ఈ టాపిక్ వచ్చింది అప్పుడు చెప్పాను. అసలు ఒకటి కాదండి, మా మదర్ చాలా చెప్తారు కోకులలు.
0: ఓకే,
1: ఏంటంటే మనకి చిన్న సెంటెన్స్ లోనే లైఫ్ లో ఉన్న ఎంత ఏమంటారు రీజన్ చెప్తుంది అనమాట. దాంట్లో మీనింగ్ చాలా ఉంటది.
0: అవును సార్.
1: అలాంటివి ఏమంటే, ఒకటి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం.
0: అవును అవును, అబ్సల్యూట్లీ.
1: అదొకటి అర్థమై ఉంటది. అది ఇంకొకటి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. తర్వాత మనిషికో మాట గొడ్డుకో దెబ్బ.
0: ఎస్ సార్.
1: చాలా మీనింగ్ ఫుల్ అండి. అసలు ఒక వాళ్ళని అర్థమైపోవాలి. అసలు సంగీతానికి చింతకాయలు రాలవు అంటే ఏంటి? కష్టపడాలి. ఊరికే సంగీతం పాట పాడితే చింతకాయలు రాలవు, చెట్టుకి కొయ్యాలి. అలా అనమాట. చాలా ఉన్నాయండి, బట్ వేరే వాళ్ళకి కూడా ఛాన్స్.
0: ఎగ్జాక్ట్లీ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: బ్రో, Did you know there's a theater fest at Rakendra Bharti tonight?
3: What? I had no clue.
2: That's why you need Vibrant Hyderabad.
3: Vibrant Hyderabad? What's that?
2: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
3: Sounds like the ultimate city guide on radio.
2: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
3: Catch the vibe.
2: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.
1: Yes, listeners, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ అయితే వచ్చేసారు, రమేష్ గారు. హలో సార్.
2: శుభ సాయంత్రం సార్ గారికి. కే రమేష్ ఉస్మాన్ గారి.
1: శుభ సాయంత్రం సార్, చెప్పండి సార్.

0: మీ ఫేవరెట్ ఏదన్నా ఒక సామెత.
1: అప్పు చేసి పప్పుకోడు.
0: రైట్, ఎస్.
1: అవరు ఆకాశం ఎగరలేని అమ్మ, ఉట్టికి ఎగరలేని అమ్మ ఆకాశం ఎగిరింది.
0: ఓకే ఓకే
1: తెల్లని రూపాయికి గీతలు ఎక్కువ.
0: ఓకే, ఎస్
1: అన్ని ఉన్న ఇస్తారు, అనిమని ఉంటుంది, ఏమి లేని ఇస్తారు, ఎగిరి పడుతుంది.
0: రైట్ రైట్ సార్
1: ఆడరాగ పాత గజ్జలు.
0: ఎస్
1: ధన్యవాదాలు అండి, ఒక
0: ధన్యవాదాలు సార్.
1: అవకాశం ఇచ్చిన. మీ పేరు సార్?
0: చరణ్ సార్
1: చరణ్. ఓ సార్, సరే, చాలా బాగుంది సార్, మీ వాయిస్ కూడా బాగుంటుంది, మీ యాక్టింగ్ చాలా నచ్చింది సార్ నాకు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: వెల్కమ్ సార్,
0: ఎస్ సార్,
1: వెల్కమ్ వెల్కమ్
0: ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, కాల్ చేస్తూ ఉండండి సార్. ఎస్, ఆల్ రైట్ లిజనర్స్, సో ఇప్పుడు ఇంకొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో
2: హలో
0: హలో
2: హలో
0: హలో సార్, రేడియో నుంచి కొంచెం దూరంగా రండి సార్, ఎక్కువ వస్తుంది. ఎస్ సార్, చెప్పండి సార్, మీ పేరు అండ్ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు సార్?
2: నా పేరు శ్రీకాంత్ అండి, నిజామాబాద్ వినాయక్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే శ్రీకాంత్ గారు, చెప్పండి మీ ఫేవరెట్ సామెత.
2: చరణ్ గారు, మీ వాయిస్ చాలా బాగుంటుంది అండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను.
0: ఆల్ రైట్, థ్యాంక్ యూ సార్.
2: ఇప్పుడు సామెత అంటే నాకేం గుర్తు రావట్లేదు, కానీ మీతో మాట్లాడదామని, మీ వాయిస్ బాగుంటుంది,
0: ఓకే గ్రేట్,
2: దాని గురించి ఫోన్ చేశానండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: రైట్ అండి.
0: ఎస్ సార్, సో లిజనర్స్ ఇంకొక కాలర్తో మాట్లాడేద్దాము. హలో హలో రెయిన్బో.
3: హలో, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ మ్యామ్, మీ పేరు అండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: శోభ, నాపూర్.
0: ఓకే శోభ గారు, చెప్పండి మీ ఫేవరెట్ సామెత ఏంటి?
3: అమ్మ కన్నం పెట్టినడు, పిండికి పిండం పెడతా అన్నాడంట.
0: ఓ రైట్ రైట్
3: సామెరా
0: సార్,
3: సాంగ్ సాంగ్
0: ఓకే
3: సాంగ్
0: ఎస్ మ్యామ్,
3: శ్రీరామ్ మూవీ నుంచి, శ్రీరామ్ మూవీ నుంచి.
0: ఓకే మ్యామ్, సాంగ్
3: ఏదైనా మోనాలిసా అనే సాంగ్.
0: ఓకే మ్యామ్, I'll try ma'am.
3: Thank you.
0: Yes, thank you ma'am. Thank you so much. Hello.
4: Hello Charan garu.
0: Hello sir.
4: Orate Prabhakar Rao ni.
0: Prabhakar Rao garu, cheppandi sir.
4: Sayya.
0: Good evening sir.
4: Good, very good evening sir. On air sir?
0: Yes sir, on air sir. Cheppandi sir, my favorite sametha.
4: Pitta koncham kota ganam.
0: Yes, right.
4: Idi manake vartistundi.
0: Okay.
4: Emtadi radio?
0: Exactly.
4: రేడియో చిన్నగానే ఉంటుంది, కానీ మాత్రం సౌండ్ మాత్రం బాగా వస్తుంది కదా.
0: ఎస్ సార్, ఎస్ సార్, సూపర్,
4: బాగా కూస్తుంది కోయిల మాదిరిగా.
0: అవును సార్, అవును సార్.
4: ఉట్టికి ఎగరలేని ఆమె స్వర్గానికి ఎగరుదాం అనుకున్నది.
0: ఓకే ఓకే.
4: ఉట్టి అంటే తెలుసు కదా సార్?
0: ఎస్ సార్, కృష్ణాష్టమి
4: ఉట్టి ఉట్టి అని ఇక్కడ కడతారనమాట. దానికే ఎగరలేదు, అందుకోలేకపోతే స్వర్గానికి వెళ్ళిపోదాం అనుకున్నది ఒక ఆమె.
0: ఓకే ఓకే.
4: కోరేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
0: ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లిజనర్స్ విన్నారు కదా, సో మన శ్రోతలందరూ వాళ్ళకి నచ్చిన, వాళ్ళకు మెచ్చిన ఒక మంచి మంచి సామెతలన్నీ షేర్ చేసుకుంటున్నారు. మీరు కూడా మనతో పాటు పంచుకోవచ్చు. సో మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323-0030 ఆర్ 0402323-4821 ఆర్ 0402970-4715. సో ఈలోపు ఇంకొక సామెత చెప్తాను, అదేంటంటే ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అని చెప్పి. సో దీని అర్థం ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కడ దొరుకుతాయో ఎట్లా దొరుకుతాయో తెలియదు, కానీ సో మనం వెతుకుతూనే ఉండాలి అని అర్థం. సో ఏమంటారు, ఈలోపు ఒక సూపర్ సాంగ్ అయితే వినండి అండ్ మాకు కాల్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ రైట్ ఇన్ ద స్టూడియో. స్టే ట్యూన్ టు 101.9.

0: ఎస్ లిజనర్స్, ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొందరు కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు.
1: హలో హలో
2: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
2: గుడ్ ఈవినింగ్ అండి. నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి.
1: ఓకే సార్, చెప్పండి సార్, మీరు మీ ఫేవరెట్ సామెత ఏంటి?
2: అంటే రామేశ్వరం పోయిన శరీశ్వరం వదిలే అన్నట్టు అంటారు.
1: ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్.
2: అంటే ఎవరు ఎంత చెప్పినా వాడు వాళ్ళు వింటలేదు కాబట్టి.
1: ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.
2: అంటారు ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళినా ఎన్ని చదువులు చెప్పినా వాడు మారట్లేదు కాబట్టి వాడు అట్ట అంటాడు.
1: అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
3: హలో సార్, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ సార్, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామశాస్త్ర, విజయనగరం కాలనీ అండి.
1: ఓకే రామశాస్త్ర గారు,
3: టాపిక్ ఏమంటే సామెతలు అండి.
1: అవును సార్,
3: అంటే చాలా రామేశ్వరం పోయిన శనేశ్వరం ఓడి అన్నట్టు మా చేసే ప్రయత్నాలు చేసే కానీ అనుకుంటారండి.
1: ఎస్ సార్, ఎస్ సార్,
3: థ్యాంక్ యూ.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో రెయిన్బో, హలో
4: హలో
1: హలో, ఎస్ సార్,
4: నమస్తే అండి.
1: నమస్కారం సార్, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు లక్ష్మణ్ కుమార్ అండి, హైదరాబాద్ అండి.
1: ఓకే సార్, చెప్పండి సార్, మీకు నచ్చిన మీరు మెచ్చిన ఏదైనా ఒక మంచి సామెత.
4: కన్నతల్లి కూడెట్టినాడు, పిన్నతల్లి కోకెడతాడు అంటండి.
1: ఓకే, ఎస్,
4: ఇందాక ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పారు, యాక్చువల్ అది కొంచెం సంథింగ్ డిఫరెన్స్ అనిపించింది, అందుకే కాల్ చేశాను అండి. అట్లీస్ట్ కలుస్తుందా లేదని ఫస్ట్ టైం ట్రై చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, 101.9.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
4: థ్యాంక్ యూ.
1: ఎస్ హలో రెయిన్బో, హలో సార్, గుడ్ ఈవినింగ్.
5: గుడ్ ఈవినింగ్, రామ్ గోపాల్ మాట్లాడుతున్నానండి.
1: ఎస్ సార్,
5: రామ్ గోపాల్ ఫ్రమ్ హైదరాబాద్.
1: ఓకే సార్, చెప్పండి సార్. సార్ మీ వాయిస్ తక్కువగా వినిపిస్తుంది సార్.
5: తినడానికి తిండి లేదు కానీ మీ సాన్ని చంపేది.
1: రైట్ సార్, రైట్. ఎస్ సార్, ఎస్ సార్,
5: అలా ఉన్నాయి.
1: ఎస్, అవును సార్. Thank you sir, thank you so much for calling.

0: ఎస్ లిజనర్స్, మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ మ్యామ్. మీ పేరు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: యా గుడ్ ఈవినింగ్ చరణ్.
0: గుడ్ ఈవినింగ్ మ్యామ్.
1: నేను సుష్మా మాట్లాడుతున్నా, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
0: ఓకే సుష్మా మేడం.
1: మీరు సామెతలు అన్నారు కదా, అసలు నాకు రావు.

0: Sì, si smomento.
1: Ah, మీరు సామెతలు అన్నారు కదా, అసలు నాకు రావు సామెతలు.
0: Oh, that's
1: బట్
0: okay.
1: నేను ట్రై చేస్తున్నా తెలుసా, ఏమంటే సందిలోకి దూర్తాను రియల్టీ అంటే సందిలే చిన్నగా.
0: Oh, okay.
1: ఎస్, అది ఇంకోటి ఏంటంటే విను విను, ఇది ఏంటంటే శనగ చెట్టు మీద ముందు మునక్కాయ చెట్టు మీద ఎక్కొచ్చు, ఎవరైనా ఎక్కిస్తారు మనకు, అది మునిగిపోయినట్టే. అక్కడ జాగ్రత్త ఉండాలి.
0: ఓకే మ్యామ్.
1: యా, మీరు కొత్త కదా, అందు గురించి మీకు ఇంకా ట్రై చేయాలి తెలుసా. మీరు బాగా మాట్లాడుతున్నారు కానీ ఇంకా ట్రై చేయాలి.
0: ష్యూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.
1: యా, థ్యాంక్ యూ
0: థ్యాంక్ యూ మ్యామ్.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్
1: యా
0: ఎస్ లిజనర్స్. మీరు కూడా ఇంకా కాల్ చేయొచ్చు, ఇంకా టైం ఉంది మనకు కాల్ చేయడానికి. సో మీ ఫేవరెట్ సామెతలు ఏమైనా ఉంటే చెప్పడానికి. ఇట్ ఇస్ 0402323 0030 ఆర్ 0402323 4821 ఆర్ 0402970475. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన ఏదైనా సామెతలు చెప్పొచ్చు. అండ్ ఈలోపు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినిద్దాము ఫ్రమ్ ద మూవీ కొత్త బంగారు లోకం.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: ఎస్ లిజనర్స్, మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ కూడా వచ్చేసారు. హలో
2: హలో
1: హలో మేడం, మీ పేరు అండ్ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను లావణ్య, కర్తవాడ్ నుంచి.
1: ఓకే లావణ్య మేడం, చెప్పండి మీ ఫేవరెట్ సామెత ఏదైనా.
2: అది మా నాయనమ్మ చెప్తుండే, ఎవరన్నా మాట వినకపోతే,
1: ఓకే
2: వినట్టుంటే బర్ర మీద వాన చినుకు.
1: ఎస్ ఎస్ రైట్ రైట్ ఎస్ మ్యామ్.
2: ఇంకొకటి అదేంటి, ఎవరన్నా లెక్క చేయకపోతే మనతో ఉండి ఉండి వేరేళ్ళని మళ్ళీ ఇంపార్టెన్స్ ఇస్తే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని.
1: రైట్ మ్యామ్, ఎస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ సార్ అని.
1: ఎస్ మ్యామ్.

0: ఎస్ లిజనర్స్, ఇంకో కాలర్ అయితే రేట్ చేశారు. హలో.
1: హలో, వినగలుగుతున్నారా? కెన్ యూ హియర్ మీ?
0: ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అభిలాష్ రావు, నేను హైదరాబాద్ నుంచి డ్రైవ్ లో ఉన్నాను. సారీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిస్టర్బెన్స్.
0: నో సార్,
1: బట్
0: థ్యాంక్ యూ సార్. ఎస్,
1: ఎప్పుడు డైలీ నా కమ్యూట్ లో 101.9 మాత్రమే వింటాను.
0: ఓకే,
1: ఈ రేడియో కూడా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ రిలవెంట్ టాక్స్ ఉంటాయి.
0: అవును
1: ఈ
0: సార్,
1: రేడియోలో మాత్రమే చాలా రిలవెంట్, చాలా నీట్ లాంగ్వేజ్, చాలా మంచి టాపిక్స్ మాట్లాడుతుంటారు. ఐ రియలీ లవ్ యువర్ రేడియో.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: మీకు మీ ఆల్ మేనేజ్మెంట్ టీమ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ గుడ్ కంటెంట్.
0: వావ్, థ్యాంక్ యూ
1: కమింగ్
0: సార్.
1: టు దట్ టాపిక్,
0: ఎస్,
1: తెలుగు సామెతలు అందరూ చాలా చెప్పేశారు, బట్ నా ఫేవరెట్ గా ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉండేది.
0: ఓకే,
1: ఐ ప్రాబ్లీ ఆల్సో ట్రాన్స్లేట్.
0: ఓకే,
1: లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ the number of breaths you take, it's the amount of breathtaking moments you make.
0: Wow, yes, right.
1: Right. So this is my all time favorite. ఎప్పుడు విన్నా తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు తగిలిపోయింది. బట్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఎ ఛాన్స్ టు షేర్ దిస్.
0: Yes, sir.
1: And keep continuing, you're doing amazing.
0: Thank you, sir.
1: Thank you so much.
0: Thank you, sir. Thank you so much. Yes, and sir, please drive safe. Thank you so much for calling. సో లిజనర్స్, మనతో పాటు మాట్లాడడానికి ఇంకొక కాలర్ కూడా వచ్చేసారు. హలో హలో
2: హలో
0: హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. మీ పేరు అండ్ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: ఐఎమ్ డాజిల్ ఫ్రమ్ రాజమండ్రి.

0: ఓకే గ్రేట్. డాజిల్ మేడం చెప్పండి, మీకు నచ్చిన ఏదైనా సామెత.
1: సామెత
0: అవును మ్యామ్.
1: దంచిన అంతే కూలి, ఎగ్గరక దంచిన అంతే కూలి.
0: ఓకే రైట్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో. ఎస్ లిజనర్స్, సో మనం ఇంతవరకు హలో రెయిన్బో కార్యక్రమంలో ఉన్నాము, అండ్ మీ మనసులోని మాటలు చాలా చాలా చాలా విషయాలు చెప్పారు, అండ్ స్పెషలీ మంచి మంచి సామెతలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి కాల్ చేసినందుకు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే మన తెలుగు భాష పద సంపదలో ఎన్నో ఎన్నో ఎన్నో ఉన్నాయండి. అది పొడుపు కథలు కావచ్చు, జాతీయాలు కావచ్చు, లేకపోతే సామెతలు కావచ్చు. సో ఇవన్నీ మనం వింటూ మనం గుర్తు చేసుకుంటూ మన తర్వాతి తరానికి కూడా వీటిని అందిస్తామని చెప్పేసి ఒకసారి నెమరు వేసుకోవడానికి ఈ టాపిక్ అయితే తీసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ అయితే వినేస్తారు. యాజ్ యూజువల్గా మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మయం విత్ మీ ఆర్జే చరణ్, స్టేడియం 2 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను, వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గ్, ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ఉన్నాయి. ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట వైఫల్యాలు, అవినీతి, వ్యవసాయ సంక్షోభంపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణను దివాలా తీసిన రాష్టంగా అనడాన్ని ఖండించిన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. పశ్చిమాసియా సంక్షోభంలోనూ ప్రధాని మోదీ ప్రజలపై ఇంధన ధరల భారం పడకుండా చూశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. పరిస్థితులు చక్కబడ్డంతో డీజిల్ సరఫరాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 183 తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చినందుకు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని, గతంలో ఇంతకంటే శక్తివంతమైన నాయకులను పెద్ద ప్రభుత్వాలనే తమ పార్టీ ఓడించిందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బహిర్గతం చేయడంతో పాటు మూసీ ప్రాజెక్టు నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనానికి గురవుతున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. భారతదేశ అత్యంత కీలకమైన పరోక్ష పన్ను సంస్కరణల్లో ఒకటైన వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్బంగా నేడు హైదరాబాద్లో 9వ జీఎస్టీ దినోత్సవం 2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, 2017 జూలై 1న ప్రారంభమైన జీఎస్టీ దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చివేసిన ఒక మైలురాయి లాంటి సంస్కరణ అని అభివర్ణించారు.

పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ను ఎన్బీఈఎంఎస్ విడుదల చేసింది. ఆగస్టు 30న ఈ పరీక్ష నిర్వహించనుండగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు జూలై 21 వరకు రిజిస్టేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: Yes, musically yours. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. లిజనర్స్, స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 8:05 అవుతుంది. అంటే మనం మన తెలంగాణ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. సో ఈరోజు మనం తెలంగాణలో మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మన తెలంగాణ అస్తిత్వం, అంటే తెలంగాణ ఐడెంటిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మన ప్రోగ్రామ్ షురూ చేసేద్దాం ఈ సూపర్ హిట్ ట్రాక్తో. వింటూనే ఉండండి 101.9.

0: FM Rainbow 101.9.
1: ఎస్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేసారు బై రాహుల్ సిప్లిగంజ్ అండ్ గోరెటి వెంకన్న గారు. సో మన తెలంగాణ షో స్టార్ట్ చేయడానికి ఈ మాత్రం ఎనర్జీ అయితే సరిపోతుంది కదా. ఎస్, సో మన తెలంగాణలో మాట్లాడితే ఏం రా భయ్, ఏం చేస్తున్నావు అనుకుంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచే భాష మన తెలంగాణ భాష. ఉర్దూ కలిసిన మన తెలుగులో ఒక తీయని కారం ఉంటుంది. చూసారా, మన భాషలో ఉన్న డైరెక్ట్నెస్ ఆ మనసులో కపటం లేని మనల్ని స్పెషల్గా చూపిస్తుంది. మన ఐడెంటిటీ అంటే కేవలం మన యాస మాత్రమే కాదు, ఎదుటి వారిని ప్రతిసారి అన్న అని గుండె నిండా పిలిచే మన మంచి గుణం. ఏమంటారు, వింటూనే ఉండండి 101.9.
2: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
3: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
2: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
3: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
2: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
3: Yes, don't miss it.
4: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: Yes, FM Rainbow 101.9. Rainbow tami jeevitam telusu kada rangulam mayam with me RJ Charan. So listeners, telanganamlo unnamu manam, telanganam show lo unnamu. సో తెలంగాణ పండుగలంటే అవి వేరే లెవెల్ ఉంటాయి. పండుగలంటే మోస్ట్లీ ఒకరోజు ఉండేటివి ఉండేవి, మోస్ట్లీ ఉంటే వారం రోజులు నెల రోజులు అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ప్రకృతిని దైవంగా పూజించే బతుకమ్మ పండుగ మన దగ్గర తప్ప ఎక్కడ చూస్తాం చెప్పండి. అండ్ ఎన్నో రకాల పూలతో గౌరమ్మ దీవెనలు తీసుకుంటాం మనం. ఇంకోవైపు చూస్తే బంగారు బోనాలు ఈ మంత్ నుంచి మొదలైపోతుంది, మీరు రెడీగా ఉన్నారా? అండ్ మరోవైపు రంజాన్ హలీం ధూమ్ ధామ్. సో ఈ గంగా జమున తేజీబు ఈ కలిసి ఉండే తత్వం మనకు మాత్రమే సొంతం. మన కలుపుగోలుతనం మన గుండెల్లో ఉంటుంది, మన కల్చర్లో కనిపిస్తుంది, ఏమంటారు? సో మరి బోనాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక బోనాల సూపర్ హిట్ సాంగ్ అయితే వినేద్దాము. వింటూనే ఉండండి 101.9.

0: 101.9.
1: ఎస్ లిజనర్స్, ఇప్పటిదాకా మంచి బోనాల సాంగ్ అయితే వినేసారు కదా. స్టూడియో క్లాక్లో టైం అయితే 8:20 అవుతుంది. నాకైతే లైట్గా ఆకలి కూడా అవుతుంది. సో ఎందుకో చెప్పాలా, మనం ఇప్పుడు మనం తెలంగాణ ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో తెలంగాణ యునిక్ టేస్ట్ గురించి వస్తే, ఆ ఘుమఘుమలాడే నాటుకోడి కూరతో పాటు జొన్న రొట్టెలు, సర్వపిండి, మొక్కజొన్న గారెలు, ఇంకా మన వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ. ఎవరైనా ఇంటికి వస్తే మొదట చెప్పే మాట, చాయ్ పెడుతున్నా తాగిపో అని చెప్పి. సో అంటే ఖచ్చితంగా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తినేసి లేకపోతే తాగేసి ఖచ్చితంగా పోవాల్సిందే. సో మన దగ్గర తిండి అంటే కేవలం కడుపు నిండుకోవడం కాదు, వచ్చిన అతిథికి కడుపు నిండా తినిపించి పంపించడం ఎవరైనా సరే మన తెలంగాణ ఆతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. ఏమంటారు? స్టే ట్యూన్ టు 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: FM Rainbow 101.9.
1: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో రైట్ నౌ మీరు గనక హైటెక్ సిటీ ట్రాఫిక్లో కానీ లేదా అవుటర్ రింగ్ రోడ్ మీద కానీ డ్రైవ్ చేస్తూ ఉంటే ఒక్కసారి మీ చుట్టూ చూడండి. ఒకప్పుడు వజ్రాల వ్యాపారానికి సెంటర్ అయిన గోల్కొండ నేల ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, టీ హబ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. గ్లోబల్ ఐటీ కంపెనీలన్నీ మన హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. మనం కేవలం గతాన్ని చూసి మురిసిపోతలేం, ఇక్కడి నుంచే గ్లోబల్ టెక్నాలజీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తున్నాం. అటు గ్లోరియస్ పాస్ట్, ఇటు సూపర్ ఫాస్ట్ ఫ్యూచర్, రెండు కలిసిన అద్భుతమైన స్టేట్ మనది కదా. ఏమంటారు, వింటూనే ఉండండి 101.9. ఇప్పుడైతే

0: FM Rainbow 101.9
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నారు తెలంగాణ విత్ మీ ఆర్జే చరణ్. సో లిజనర్స్, తెలంగాణ ప్రోగ్రాంలో మన తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో చార్మినార్, గోల్కొండ కోటల వైభవం మనకు తెలిసిందే, కానీ మన కాకతీయుల శిల్పకళ చాతుర్

నెక్స్ట్ లెవెల్. ములుగు జిల్లాలోని రామప్ప గుడిని ఎప్పుడైనా విజిట్ చేశారా? ఆ కాలంలోనే నీటిపై తేలే లైట్ వెయిట్ ఇటుకలతో ఆ అద్భుతాన్ని నిర్మించారు. అందుకే దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నిషన్ వచ్చింది. మన గతం ఎంతో ఘనం, మన వారసత్వం ఎంతో గొప్పది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి 101.9 విత్ మీ ఆర్జే చరణ్.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో మనం ఉన్నాము తెలంగాణ ప్రోగ్రాంలో విత్ మీ ఆర్జే చరణ్. సో మనం ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ గురించి మాట్లాడుకుందాం. మన తెలంగాణ ఫ్యాషన్ అంటే గుర్తొచ్చేది మన చేనేత హస్తకళలు. ఈ వీకెండ్ ఎవరైనా షాపింగ్ ప్లాన్స్లో ఉంటే ఖచ్చితంగా మన లోకల్ లూమ్స్ని ట్రై చేయండి. మన భూదాన్ పోచంపల్లి ఇక్కత్ జియోమెట్రిక్ డిజైన్స్కి గ్లోబల్ లెవెల్లో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది. అలాగే గద్వాల నారాయణపేట చీరల నేత మన రాయల్ కల్చర్కి అద్దం పడుతుంది. నిర్మల్ పెయింటింగ్స్, బిద్రీ కళ, నేతన్నల కష్టం కళ దాగున్నాయి దీంట్లో. సో ఇవన్నీ చెప్తుంటే నాకు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. అదే వోకల్ ఫర్ లోకల్, అంటే మన లోకల్ కళకు మనం సపోర్ట్ చేయాలి. సో మీరు కూడా అందుకోసం ఈ వీకెండ్ కనుక షాపింగ్ చేస్తే వెళ్ళండి, మన లోకల్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి. ఏమంటారు ఆలోచించండి. ఎస్, స్టే ట్యూన్ టు 101.9.

0: FM Rainbow 101.9.
1: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో ఇంతసేపు మనం తెలంగాణ గురించి ఎన్నో టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా, మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది కేవలం జస్ట్ అండ్ జస్ట్ అవుట్లైన్ అండ్ ఇంట్రొడక్షన్ మాత్రమే. సో తెలంగాణ గురించి అద్భుతమైన అండ్ డీటెయిల్ టాపిక్స్తో రోజు మన ముందుకు వస్తుంది తెలంగాణ ప్రోగ్రామ్. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు కేవలం జస్ట్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో రోజు వినండి తెలంగాణ షో. అండ్ ఇప్పుడైతే మన షో ఏం చేసే దాము ఒక సూపర్ హిట్ రమణ గోగుల గారి సాంగ్ తో.
2: మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి ఎల్లినట్టి మనిషి తలచకురా, ఏ చెట్ట గతము, ఏ చెట్ట గతము.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: Yes, musically yours. Listeners, నిలయంలో సమయం 9 గంటలు దాటి 2 నిమిషాలు అవుతుంది. అంటే మనం ఉన్నాము రిమ్ జిమ్ హైదరాబాద్లో. లిజినెస్, పొద్దున్నే నిద్ర లేవగానే ఒక కొత్త ఉత్సాహంతో ఉంటాం. ఈరోజు ఇన్ని పనులు కంప్లీట్ చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటాం. మరి ఇప్పుడేమో ఆల్మోస్ట్ డే ఎండింగ్ వచ్చేసింది. మరి మీరు అనుకున్న పనులన్నీ పూర్తయ్యాయా? ఆలోచించండి, ఎలాంటి అలజడి లేకుండా ఈ పాట వింటాం. స్టే ట్యూన్ టు 101.9.

ఇలా రేడియోలో పాటలు వింటుంటే ఇంతకు మించి ఏమున్నది అని అనిపిస్తూనే ఉంటుంది కదా. ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. మీకు ఒక విషయం చెప్పాలా, మనం అనుకున్న పనులు పూర్తి చేయాలంటే టార్గెట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే, కానీ అన్నిసార్లు అవన్నీ పూర్తి కాకపోవచ్చు, అండ్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. మనం చేసిన ప్రయత్నానికి మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాల్సింది.

అండ్ ఎందుకంటే ఎక్కువగా అతిగా ఆశలు అతిగా టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల మనల్ని మనం ఓవర్ బర్డెన్ చేసుకుంటాం. సో అలా చేసుకోవద్దు. ఏమంటారు, అతిగా ఆశపడద్దు అని అంటాను. సో నేను ఇంకా ఏమంటున్నానో ఈ సాంగ్ ద్వారా చెప్తాను. ఎస్ జానకి గారి గొంతులో వింటూనే ఉండండి, 101.9.

సచ్ ఓ బ్యూటిఫుల్ సాంగ్ కదా, ఈ నైట్ టైం అలా ప్రశాంతంగా వినడానికి. ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో ఈరోజు అయితే మనం రెండు ఇంపార్టెంట్ డేస్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఒకటేమో డాక్టర్స్ డే అండ్ ఇంకొకటి చార్టెడ్ అకౌంటెంట్స్ డే. సో డాక్టర్స్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికీ మరొకసారి విష్ చేస్తూ ఈనాటి రిమ్జిమ్ కార్యక్రమం

కార్యక్రమాన్ని ముగించేద్దాం. ఎస్, 9:30 నుండి నైరంగ్ ప్రోగ్రామ్ వింటారు. అండ్ దిస్ ఈజ్ ఆర్జే చరణ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ టైం, నెక్స్ట్ షో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లిసన్ టు 101.9.